ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 3వ తేదీ సోమవారం, 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 40 సెకండ్లు.

శివస్తోత్రమాలిక అది. ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో యోగమనే అదృష్టం శీర్షికన అంబటాల సంగతులు కార్యక్రమంలో వెల్లకల్ల పడుకునే చేసే యోగాసనాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించే విశేషాలుంటాయి. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఇందులో సమస్య పరిష్కార నైపుణ్యాలు ఈ అంశం గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ అందించే విశేషాలు. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించే లఘు ప్రసంగ మాలిక 41వ భాగంలో ఈరోజు వీరభద్రుడు గురించి చెప్తారు.

ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత్, 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఈ ఉదయం 8:30 కథనం కార్యక్రమంలో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన చదివి వినిపించే మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కోతిమూతి ఎల్లయ్య కథ ఉంటుంది. సింగడి సినిమా పాటల కార్యక్రమం 8:45 ఉంటుంది. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5:00 మాట చెప్పుండ్రి పాటినుండ్రి శ్రోతలు కోరిన

సినిమా పాటలు నాకు నచ్చిన సినిమా పాటలు. ఇందులో సాయంకాలం 5:30 మంచిర్యాల జిల్లా లక్షట్పేటకు చెందిన సాయి శిరీషతో జి జ్యోతి పెట్టిన ముచ్చటుంటది పాటల నడుమ. ఇచ్చోడు మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాట్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 4వ భాగం. ఇవైనాక నాగ్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు మొదటి భాగం ఉంటుంది. 6:20 గిరిపదం కార్యక్రమంలో

బంతి సాగులో యాజమాన్య పద్దతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, తర్వాత ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన పత్తి వరి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చట వినొచ్చు. ఈ రాత్రి ఎడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ఉంటుంది. సరదా సినీ గీతాల కార్యక్రమం ఉషారు 8:00

మా ఊరి భాగవతం కథలు. సంపుటి నుంచి కొత్త పంతులు వచ్చిండు. కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ పఠనం కథనం కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 ప్రసారమవుతుంది. తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి ముచ్చట కార్యక్రమంలో ఈ రాత్రి 9:45 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆర్కే సూర్యనారాయణ గాయత్రి వీణావాదనం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో రాత్రి 10:00. 10:30 మాధురిమ పాత కొత్త సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భవనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: For a Nasha Mukt Bharat, that is drug free India, the primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially.
0: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యోఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు

0: తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొలు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్న వారికి సహకారం అందించేందుకు రాష్ట వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను 6000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది. 45 లక్షల రూపాయలతో వాహనాలను వారికి అందించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి 6000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే 15000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్ రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవ దానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో 3వ తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టతను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ,
2: ఆధునిక మెడికల్ సైన్స్ కే ఇస్ దౌర్ మే ఆర్గన్ డొనేషన్ కిసీ కో జీవన్ దేనే కా ఏక్ బహుత్ బడా మాధ్యమ బన్ చుకా హై. కహతే హై జబ్ ఏక్ వ్యక్తి మృత్యు కే బాద్ అప్నా శరీర దాన్ కర్తా హై తో ఉస్సే 8 సే 9 లోగో కో एक नया जीवन मिलने की संभावना बनती है. संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है. साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5000 से भी कम केसेस थे.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4.38 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संस्थायाः च स्वयंसेवकाः महाविद्यालय विद्यालय विश्वविद्यालयानां प्रतिनिधयः युवकमण्डलानाम् अशासकीय सङ्घटनानां च तथा आध्यात्मिक संस्थानां सदस्याश्च भागं गृहीतवन्तः। केन्द्रीय युवा कार्य क्रीडा मंत्री डॉक्टर मनसुख मांडविया अवदत् यत् मादक द्रव्य मुक्त भारतस्य स्वप्नं केवलं जनसहभागितया यूनां नेतृत्वेन च पूर्णा भवितुमर्हति। विकसित भारत संकल्पाभियानस्यान्तर्गतं नशा मुक्त युवाभियानस्य राष्ट्रीय शुभारंभानन्तरं असौ फरीदाबाद स्थिते अमृत चिकित्सालये आयोजिते एकस्मिन् कार्यक्रमे एतदवदत्। डॉक्टर मांडविया एतत् शतसप्ताहकात्मकम् अभियानं यूनः राष्ट्र निर्माणे प्रवर्तयितुं राष्ट्रव्यापी जनान्दोलनम् इति वर्णितवान्। बिहार गुजरात मध्य प्रदेशानां च त्रयाणां विधानसभा क्षेत्राणां उपनिर्वाचनानां कृते अद्य मतगणनायै सर्वाः व्यवस्थाः कृताः सन्ति। बिहारस्य बांकीपुरे, गुजरातस्य मंजलपुरे, मध्यप्रदेशस्य दतिया आसने च मतदानं गतमासस्य 30 दिनांके जातम्। अद्य प्रातः 8 मतानां गणना आरभ्यते। प्रथमं पोस्टलिति मतपत्राणां गणना भविष्यति। तदनन्तरं प्रातः 8:30 मतदानयन्त्रेषु अभिलेखितानां मतानां गणना भविष्यति। निर्वाचनायोगेन त्रिषु राज्येषु सुगम गणनां सुनिश्चेतुं दृढ सुरक्षा व्यवस्था कृता अस्ति। मध्यप्रदेशे दतिया विधानसभा क्षेत्रस्य गणना प्रशासकीय पॉलिटेक्निक महाविद्यालये भविष्यति, यत्र 20 गणना पट्टिकाः स्थापिताः सन्ति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य ओडिशा राज्यस्य त्रिदिवसीयायां यात्रायां भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः गंजम जनपदस्य कटक भुवनेश्वर ब्रह्मपुर तप्तापानी स्थलेषु शैक्षणिक सांस्कृतिक आधिकारिक कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य राष्ट्रपतिः कटकनगरे जगद्गुरु कृपालु विश्वविद्यालयस्य उद्घाटनं करिष्यति। एकादश दिनात्मकानां स्पर्धानां समापनानन्तरं ह्यः ग्लास्गो नगरे भव्य समारोहेण राष्ट्रमण्डल क्रीडा सम्पन्ना। भारतम् 41 पदकैः सह पदकतालिकायां 4th अधिगतवत्। एतेषु 13 स्वर्णपदकानि, 17 रजतपदकानि, 9 कांस्यपदकानि च सम्मिलितानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో పర్యటించిన కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ఎంపీడీఓల బృందం, మహిళా సంఘాలు, ఉపాధి హామీ పనులు, నర్సరీలు, కంపోస్ట్ యార్డ్, ఇందిరమ్మ ఇళ్ల అమలును పరిశీలించింది. హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం పలు గ్రామాల్లో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను గుర్తించి మార్కింగ్ నిర్వహించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు హైస్పీడ్ రైలు మార్గం ప్రతిపాదించారు. ఈ నెల 24లోగా ఎస్ఐఆర్ పనులు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్కు ఫారం అందేలా చర్యలు తీసుకుని గడువులోగా పూర్తి చేయాలని, వివరాలతో బీఎల్ఓలకు సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్దిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల జీవన విధానం, సంప్రదాయాలు దేశ సంస్కృతికి ఆదర్శమని పేర్కొన్న మంత్రి, గిరిజనుల సాధికారత, వారి వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం నింజాపూర్లోని సర్వే నంబర్ 126 ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. అధికారులు భూములను సర్వే చేసి హద్దులు గుర్తించి ఆక్రమణలను నమోదు చేశారు. 3 విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయ్యి ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నియంత్రణతో పాటు మాతా శిశు ఆరోగ్యం, జాతీయ టీకాల కార్యక్రమం, క్షయ వ్యాధి

0: పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్షాల అస్థిరత నేపథ్యంలో రైతులు మట్టి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత సూచించారు. నేల తేమను కాపాడేందుకు మల్చింగ్, కాంటూర్ బండింగ్, పామ్ ఫాండ్లు, చెక్ డ్యాంలు ఏర్పాటు వంటి పద్దతులు పాటించాలని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బూర్గుల రామకృష్ణారావు గద్దర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలోని అసైన్డ్ భూముల కబ్జాదారుల తొలి జాబితాను రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. 77 మంది రైతులకు చెందిన 70.09 ఎకరాల భూమికి త్వరలోనే అవార్డులు ప్రకటించి ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అయితే జాబితాలో భూమి విస్తీర్ణం తగ్గించారని కొందరు రైతులు రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాలతోనే ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ లో ప్రీమియర్ ఎనర్జీ సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ది కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీతారాంపూర్ లో భూములు ఇచ్చిన వారికి ఇంటి పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్య, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీ దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత

0: ఉదయం 8:30 నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. రెండవ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. రెండవ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 నుండి 5 వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్ లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మై భారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ 3 తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి

0: మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈ రోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 కొట్టిందాకా విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు పనికొచ్చే అవసరమైన విషయాల్ని అందించే అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ముందుగా యోగమనే అదృష్టం శీర్షికన వెల్లకల పడుకుని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందిస్తారు. సమస్య పరిష్కార నైపుణ్యాలు ఈ అంశం గురించి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి శీర్షికన కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం అందించే విశేషాలు, పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించే లఘు ప్రసంగ మాలిక 41వ భాగంలో ఈరోజు వీరభద్రుడు గురించి చెప్తారు. ఇంకా వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం బహుళపక్షం, పంచమి ఉత్తర భద్ర నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఆకాశం చాలా వరకు మేఘావృతమై అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం పడే సూచన ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 81%, గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది

ఈరోజుటి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ FM పై మీరు వింటున్నారు అంబటల్ల సంగతులు కార్యక్రమం.

0: అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో వ్యవసాయం సలహా ఇప్పుడు.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఇప్పుడు వంకాయ కానీ బెండకాయలో కానీ కామన్ గా మనం చూసుకున్నట్లయితే జీవ రసాయనాలు ఉన్నాయండి పచ్చదోమకి. ఉదాహరణకి బీటీ కానీ లెకానిసిలియం లెకాని కానీ ఇవి పిచికారీ చేసుకున్నప్పుడు బీటీ అయితే ఎకరానికి 400 ml, లెకానిసిలియం లెకాని అయితే ఎకరానికి 1 kg కానీ 1 L చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనకి ఈ పురుగు ఉధృతి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అంటే ఏ పురుగుకైనానండి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి సమగ్ర సస్యరక్షణ చర్యలంటే 1, ఈ జిగురటలు వాడుకోవడం, 2 వేప ఉత్పత్తులు వాడుకోవడం, 3 జీవరసాయనాలు వాడుకోవడం, 4 ఏంటంటే క్రిమి సంహారక మందులు ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి కూడా మనకి పురుగుధృతి తగ్గించడానికి చాలా వరకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ పచ్చదోమకి చాలా వరకు ఫిప్రోనిల్ జంపర్ నా పేరుతో దొరుకుతుంది, లేదంటే ఏదైనా ట్రేడ్ నేమ్ అయినా కూడా ఫిప్రోనిల్ కానీ టోల్ఫెన్ పైరాట్ కానీ మనం ఎకరానికి 400 ml వరకు పిచికారీ చేసుకుని ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు.
0: ఇది ఇయాల్టి వ్యవసాయం సలహా. ప్రతిరోజు ఒక విశిష్టమైన విశేషమైన రోజు ఉంటుంది. ఈరోజు 3 ఆగస్టు. చరిత్రలో ఈరోజు విషయాలకొస్తే వైద్య సంగీత రంగంలో నిష్ణాతులు శ్రీపాద పినాకపాణి, నాటకకర్త అనువాదకుడు మైథిలి శరణ్ గుప్తా, లాక్షణిక కవి కాకునూరి అప్పకవి, ప్రముఖ కవి షకిల్ బదాయుని వీళ్ళందరి జయంతి, ఇంకా నటి వాణిశ్రీ పుట్టినరోజు, అలాగే ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: తెలుగు లాక్షణిక కవిగా ప్రసిద్ధి చెందిన కాకునూరి అప్పకవి జయంతి ఈరోజు 1656 ఆగస్టు 3 మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. అప్పకవి నన్నయ్య భట్టు రచించిన ఆంధ్ర శబ్ద చింతామణి ఆధారంగా ఆంధ్ర శబ్ద చింతామణి అను చందో గ్రంథాన్ని రాశారు. తెలుగు భాషలో లక్షణ గ్రంథాలని వాటి రచయితల పేర్లతో పిలిచే రివాజుగా ఈ పుస్తకం తెలుగు సాహితీ లోకంలో అప్పకవీయంగానే స్థిరపడింది. ఈ గ్రంథాన్ని అప్పకవి సారపాదపం అని అంటారు. స్మార్త కర్మలకు సంబంధించి అపస్తంభ షట్కర్మ నిబంధనమను సంస్కృత నిబంధన గ్రంథాన్ని రాశారు. కాల బాలార్ణవ సంహిత అనే జ్యోతిష గ్రంథానికి శ్లోకరూప సంగ్రహాన్ని కూడా రాశారు. స్త్రీలకు పనికొచ్చే సాధ్వీజన ధర్మం అనే ద్విపద కావ్యాన్ని, అనంత వ్రతకల్పం అనే ద్విపద కావ్యాన్ని రాశారు. శ్రీశైల మల్లికార్జును మీద శ్లేషగర్భితమైన నిందాస్తుతి శతకాన్ని రాశారు అప్పకవి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అమడల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై. శరీరాన్ని పూర్తిగా వదులుగా విడిచిపెట్టి ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే వెళ్ళకిల్లా పడుకుని చేసే ప్రధానమైన ఆసనాలు చేస్తే ఎలాంటి ఉపయోగాలుంటాయో మనకు అందిస్తున్నారు యోగమనే అదృష్టం సేచుకున్న యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి. ఇప్పుడు అది విందాం.

ఈరోజు మనము వెల్లకిల పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. శవాసనలో పడుకొని చేసేటువంటి ఆసనాలు. ముఖ్యంగా ముందు మనము మన శరీరాన్ని నిశ్చలంగా ఉండేలా శవాసనం వేయాలి. అనగా శవము పడుకోబెట్టిన విధంగా వెల్లకిల పడుకొని కాళ్ళని వెడల్పు చేసి కాళ్ళ మధ్యలో ఒక 30 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా పడుకోవాలి. అదేవిధంగా మన రెండు చేతుల్ని తొడల నుంచి ఒక 15 సెంటీమీటర్ల దూరంలో అరచేతులు పైకి ఉండేలా పడుకోవాలి. కొన్ని క్షణాల పాటు మనము ఈ యొక్క శవాసనలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా రెండు పాదాలని కలుపుతూ ఒక్కొక్క కాల్ని ముందుగా 30 డిగ్రీస్లో పైకెత్తాలి. నేలపై నుంచి ఒక జానెడు ఎత్తు పైకెత్తి ఆపాలి. మోకాలు వంగకుండా జాగ్రత్త పడాలి. అందులో ఉండగలిగేంత సేపు ఉంచి నెమ్మదిగా నేలపై ఆనించాలి. అదేవిధంగా ఎడమ కాల్ని మళ్ళీ ఒక జానెడు పైకెత్తి ఆపి ఉండగలిగేంత సేపు ఉండి నెమ్మదిగా నేలపైకి రావాలి. ఈ విధంగా ఒక్కొక్క కాల్ని 30 డిగ్రీస్లు అంటాం, ఒక జానెడు పైకెత్తి ఆపడం. తర్వాత కుడి కాల్ని 60 డిగ్రీస్లో అనగా ఒక మూర ఒక 1/2 మీటర్ ఎత్తు ఉండేలా పైకెత్తి ఆపడం. అందులో ఒక 5 నుంచి 10 శ్వాసలు చేసి నెమ్మదిగా నేలపైన ఆనించాలి. కానీ ఎక్కువ అంటే నేలకి తాకేలా కొట్టకూడదు. అదేవిధంగా ఎడమ కాల్ని 1/2 మీటర్ పైకెత్తి శ్వాసక్రియ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస వదిలి నేలపై తీసుకురావాలి. ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల

వెయ్యాలి. అదేవిధంగా కుడికాలుని 90 డిగ్రీస్లో నడుము నుండి నిటారుగా ఉండేలా కుడికాలుని చక్కగా పైకెత్తి బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. మోకాలు వంగకుండా జాగ్రత్త పడాలి. మీరు ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా నేలపైకి తీసుకురావాలి. అదేవిధంగా ఎడమకాలుని శ్వాస పీల్చుతూ నిదానంగా 90 డిగ్రీస్లో ఉండేలా స్ట్రెయిట్గా పైకెత్తి ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా శ్వాస వదులుతూ నేలపైకి తీసుకురావాలి. ఈ విధంగా శ్వాస పీల్చుతూ రెండు కాళ్ళు కలిపి 90 డిగ్రీస్లో నిటారుగా ఉండేలా పైకెత్తి మోకాళ్ళు వంగకుండా కాలి వేళ్ళు ఆకాశం వైపు చూసేలా మోకాళ్ళని పిక్క భాగాల్ని టైట్ చేస్తూ పైకెత్తి ఉండగలిగేంతసేపు ఉండి నిదానంగా శ్వాస వదులుతూ నేలపైకి తీసుకురావాలి. అదేవిధంగా మళ్ళీ శ్వాస పీల్చుతూ రెండు కాళ్ళ నిటారుగా 90 డిగ్రీస్లో ఎత్తాలి. ఈ విధంగా ఒక 3 నుంచి 6 రౌండ్ల వరకు మొదటగా ఒక్కొక్క కాలుతో తర్వాత రెండు కాళ్ళతో మనం ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల వరకు వేయాలి. ఇది వేయడం వల్ల మనకి శరీరంలో అంటే ముఖ్యంగా పొట్టలో పేరుకున్నటువంటి మరి శరీరంలో ఇతర భాగాల్లో పేరుకున్నటువంటి ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇది తొలగిపోయేలా చేస్తుంది. ఇది హెర్నియాను తగ్గిస్తుంది. పొట్టపైన పేరుకున్నటువంటి కొవ్వు తగ్గించుకోవడానికి మరి పొట్టను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆకలి బాగా పెరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుందో అది పూర్తిగా తొలగిపోతుంది. మరి ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క కాళ్ళతో చేస్తే ఎక్కువ లాభం జరుగుతుంది. రెండు కాళ్ళతో చేయకుండా ఉండాలి. అదేవిధంగా మోకాళ్ళు కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని వేయడం వల్ల వాటిని పూర్తిగా తగ్గించుకోగలుగుతాం. మరి ఈ రెండు కాళ్ళను పైకెత్తడం ద్వారా రక్త ప్రసరణ అనేటువంటిది నడుము నుండి గుండె వరకే సక్రమంగా జరిగి అది గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఆసనం వేయడం చాలా సులభమే. అయినప్పటికీ కాస్త మోకాళ్ళు నొప్పి బాగా ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజుల వరకు తేలికపాటి వ్యాయామాలు చేసి కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఈ ఆసనాలు వేయడం వల్ల ఎక్కువగా లాభకరంగా ఉంటుంది. అయితే దీన్ని చేసిన వెంట మరొక ఆసనం నావాసనం. ఈ నావాసనం అనేది కూడా శవాసనంలో పడుకొని శ్వాస పీల్చుతూ మీ రెండు కాళ్ళను తలను సమానంగా ఉండేలా నేలపై నుంచి ఒక జానెడు లేదా ఒక ఫీట్ ఎత్తు పైకెత్తి ఆపాలి. ఇది ముఖ్యంగా నావిపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొట్ట యొక్క కండరాలు ఇందులో టైట్ అయ్యేలా తల కాళ్ళు పైకెత్తి మీరు ఉండగలిగేంతసేపు ఉండి శ్వాస వదులుతూ మెల్లిగా నేలపైకి రావాలి. అదేవిధంగా శ్వాస పీల్చుతూ మళ్ళొక రౌండ్ వేయాలి. కాళ్ళు తల పైకెత్తి మీ చేతుల్ని తొడలకు ఆనించి ఉంచండి. మళ్ళీ శ్వాస వదులుతూ నేలపైకి రావాలి. ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల వరకు. ఇది కూడా చాలా సులభమైన ఆసనమే. అయినప్పటికీ ఇది కొద్దిగా కఠినమే అనిపిస్తుంది. ఎందుకంటే పొట్టపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని చేయడం వల్ల ముఖ్యంగా పొట్టలో ఉండేటువంటి గ్యాస్ ఏదైతుందో అది బయటకు పోయి ఇది గర్భాశయాలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని పూర్తిగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మరి నడుములో మరి నడుము ప్రక్క భాగాల్లో పేరుకున్నటువంటి కొవ్వును ఇది బాగా కరిగిస్తుంది. ఈ నడుము నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. మూత్రపిండాల శక్తి ఏతుందో బాగా శక్తివంతమవుతుంది. మరి నాభి కొద్ది మందిలో చిన్న చిన్న బరువులు లాబట్టినప్పుడు నాభి పోయి కడుపు నొప్పి రావడం మరి మోషన్స్ కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని వేసినట్లయితే ఆ నాభి సమస్థితిగా అంటే నాభిలో మధ్యలో ఉండే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అంటే నాభి పోయినటువంటి వాళ్ళు దీన్ని చేసినట్లయితే మళ్ళీ కరెక్ట్గా నాభిలో ఉండే విధంగా ఈ ఆసనం మనకు ఉపయోగపడుతుంది. ఈ రెండు ఆసనాలు కూడా మనకి పొట్టును తగ్గించుకోవడంలో బాగా ఉపయోగపడతాయి.

0: వెల్లకిలా పడుకుని చేసే యోగాసనాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి యోగమనే అదృష్టం శీర్షికను అందించిన ప్రసంగం అది. ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఆగస్టు 3న ఈ దినోత్సవాన్ని జరుపుతాము. 1994 ఆగస్టు 3వ తేదీన మన దేశంలో మొదటిసారి విజయవంతమైన మరణానంతర గుండె మార్పిడి జరిగిన చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అవయవ దాన గొప్పతనంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అవయవాల కొరత తగ్గించడం, మరణానంతరం అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చే దాతలను వారి కుటుంబాలను గౌరవించడం ఈ దినోత్సవం ప్రాముఖ్యత. కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కంటి కార్నియా వంటి అనేక అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య పరిష్కార నైపుణ్యాలు ఈ అంశం గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి శీర్షికను అందిస్తున్న విశేషాలు ఇప్పుడు విందాం.
1: ప్రపంచంలో ఏ ఉద్యోగం సంపాదించాలన్నా కొన్ని అదనపు కౌశలాలు అవసరం. నేడు ఉద్యోగాలు ఆశిస్తున్న చాలామంది అభ్యర్థులలో యాజమాన్యాలు ఈ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం తీరుతెన్నులు శరవేగంగా మారిపోతున్నాయి. రోజుకో కొత్త సమస్య మనం గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరైనప్పుడు బోర్డు అభ్యర్థికి ఏదైనా ఒక సమస్యను ఇచ్చి దానికి తగిన పరిష్కారం చూపాల్సిందిగా అడగవచ్చు. కాబట్టి అభ్యర్థి అప్పటికప్పుడు సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని దానిని అన్ని కోణాల్లో విశ్లేషించి తగిన పరిష్కారాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యం లోపించడం వల్లనే నేడు అనేక మంది అభ్యర్థులు మౌఖిక పరీక్షలలో విజయం సాధించలేకపోవడం జరుగుతుంది. సమస్యల పరిష్కారం అనేది ఒక మానసిక ప్రక్రియ. ప్రపంచంలో ప్రతి సమస్యకు తప్పనిసరి ఒక పరిష్కారం ఉంటుంది. కావలసిందల్లా సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని దానిని స్థిర చిత్తంతో ఆలోచించగలిగితే ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. సమస్య పరిష్కారంలో భాగంగా సాధారణంగా సమస్యను కనుగొనటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే ముందుగా మనం సమస్యను గుర్తించగలగాలి. అంటే సమస్య ఏమిటి, అసలు సమస్య ఎక్కడుంది అనేది మనం స్పష్టంగా నిర్వచించగలగాలి. అప్పుడు పరిష్కారం వెతకడం సులువవుతుంది. అనగా సమస్యను అర్థం చేసుకోగలగాలి. ప్రతి రంగంలో, విద్యారంగం కావచ్చు, వైజ్ఞానిక రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా మనకు నిత్యం సమస్యలు సర్వసాధారణమైన అంశం. కాబట్టి ఎదురైన సమస్యను సరిగ్గా విశ్లేషించగలగాలి. ఆ తరువాత అంతిమంగా సమస్యకు పరిష్కారం కనుగొనాలి. సమస్య పరిష్కారం యొక్క అంతిమ లక్ష్యం ఆటంకాలను అధిగమించి సమస్యను గట్టెక్కించే ఒక పరిష్కారాన్ని కనిపెట్టడం. మనలో చాలామంది చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోవడం గమనిస్తాం. చాలామంది సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసే బదులు సమస్య చుట్టూ ప్రదక్షిణం చేయటంలోనే చాలా సమయాన్ని కోల్పోతారు. కాబట్టి సమస్య ఎదురైనప్పుడు తడబడకుండా, ఒత్తిడికి లోను కాకుండా మనం పరిష్కారం ఆలోచించాలి. మనం చాలాసార్లు ఒక మాట వింటాం, సాహసం చేయరా డింబక. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు. సమస్య ఎదురైనప్పుడు నిరాశావాదంలో కూరుకుపోకుండా ఆశావాదంతో ఆలోచించి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించగలగాలి. నేడు చాలామంది యువతి యువకులు ఉద్యోగాలు రాక, లేదా అనుకున్న లక్ష్యం సాధించలేక, లేదా పరీక్షలో మంచి మార్కులు పొందలేక, లేదా ప్రేమలో విఫలమై ఆత్మహత్యలకు పాల్పడడం తరచుగా జరుగుతుంది. కానీ చావు అనేది సమస్యకి అంతిమ పరిష్కారం కానే కాదు. ఇలా చేస్తే మనం సమస్యను ఎదుర్కోలేక దాని నుండి పారిపోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రశాంతంగా దృఢచిత్తంతో ఆలోచించి సమస్యకు పరిష్కారం ఆలోచించి దాని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి అఘాయిత్యాలకు పూనుకొని బంగారు భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకోరాదు. ఒక సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడితో సతమతం కాకూడదు. ప్రశాంతంగా కూర్చొని ఒక సమగ్రమైన తర్కబద్ధమైన మార్గాన్ని మనం అన్వేషించాలి. సమస్యలను పరిష్కరించేటప్పుడు కొన్ని పద్ధతులు మనం అనుసరించాలి. అందులో ముఖ్యంగా సమస్యను గుర్తించడం, రెండవది సమస్యను నిర్వచించడం, మూడవ అంశం సమస్యకు కారణాలను అన్వేషించడం, అంటే సమస్య రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏమున్నాయి దానిని మనం అన్వేషించగలగాలి, నాలుగో అంశం సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, ఏ పద్ధతిని మనం అనుసరిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు అనే విషయం మీద మనం దృష్టిని సారించాలి. ఇక మరొకటి అంతిమంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం, అంటే ఉన్న ప్రత్యామ్నాయాలలో మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకొని మనం ఆ సమస్య నుండి బయటపడడం, ఒక క్రమబద్ధమైన ఆచరణ ప్రణాళికను రూపొందించడం. మరో అంశం ప్రణాళిక అమలును పర్యవేక్షించడం, మనం సమస్యను పరిష్కరించడానికి అమలు చేస్తున్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ముందుకు సాగుతుంది దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఇక మరో అంశం సమస్య పరిష్కారమైందో లేదో చూసుకోవడం, చివరగా సమస్య అనేది ఎలా పరిష్కరించబడింది, పూర్తిగా పరిష్కరించబడిందా లేదా అనేది మనం విశ్లేషించగలగాలి. ఏ సమస్యకైనా మనం ఈ మార్గాలు లేదా సోపానాల ద్వారా వెళ్ళగలిగితే దానిని పరిష్కరించడం అనేది పెద్ద సమస్య కాదు. సమస్య ఎదురైనప్పుడు దానిని ఎటు నుండి ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆలోచించాలి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. అన్ని సమస్యలకు ఒకే వ్యూహం ఉండదు, సమస్యను బట్టి వ్యూహం మారుతుంది. చాలామంది సమస్యను నాంచుతూ నిరంతరం మానసిక క్షోభకి గురి కావడం మనం గమనించవచ్చు, కానీ మెరుపు వేగంతో స్పందించి సమస్యను అన్ని కోణాల నుండి విశ్లేషించి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటే ఈ క్షోభ నుండి బయటపడే అవకాశం ఉంది. ఉదాహరణకి పోటీ పరీక్షలలో తరచుగా పరాజయం పొందుతున్నటువంటి ఒక అభ్యర్థికి ఇది ఒక సమస్య అవుతుంది. కాబట్టి పరాజయానికి కారణాలు విశ్లేషించగలగాలి. విజయం సాధించిన వారి నుండి సమాచారం తీసుకుని వారు ఎలాంటి పద్ధతులు అనుసరించారు అనేది తెలుసుకోగలగాలి. సరైన మెటీరియల్ సేకరించుకోగలగాలి. ఒక ప్రణాళిక ప్రకారం తిరిగి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైతే అతను తప్పక విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించడం అంటే ఒక ముఖ్యమైన చర్యను మనం తీసుకోవడం, అనగా ఆ సమస్యకి ఒక పరిష్కారం వెతకటం. సమస్యను అంటిపెట్టుకునే పరిష్కారం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. సమస్యలనేవి ఎప్పుడు మనకు చెప్పిరావు, అకస్మాత్తుగా ఇవి ఎదురు కావచ్చు. కాబట్టి సమస్య ఎదురైనప్పుడు తగు రీతిగా ప్రతిస్పందించే లక్షణాన్ని విద్యార్థి దశ నుండే మనం అలవర్చుకోవాలి. నేడు అన్ని పోటీ పరీక్షలలో విద్యార్థుల యొక్క సమస్య పరిష్కార నైపుణ్యాన్ని ఖచ్చితంగా పరీక్షించేలా ప్రశ్నలుంటున్నాయి. అది రాత పరీక్ష కావచ్చు లేదా మౌఖిక పరీక్ష కావచ్చు. కాబట్టి వీటిని సరైన విధంగా నిర్ణీత సమయంలో పరిష్కరించిన వారే ఇందులో విజేతలుగా నిలుస్తున్నారు. ఒక సమస్య ఎదురైనప్పుడు దీనిని పరిష్కరించడానికి నేనేం చెయ్యగలను ఏం చెయ్యలేను అనే విషయాలు మనం నిర్దుష్టంగా విశ్లేషించగలగాలి. మనం ఉదాహరణకి అగ్నిని తీసుకుంటే అది మొదట అంటుకోవడానికి గాలి దానికి అడ్డుపడుతుంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. మంట ఎదగకుండా గాలి ఆ మంటను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ క్రమంగా అదే అగ్ని ఒక్కసారి అంటుకున్న తర్వాత ఇంతవరకు మంట మండకుండా అడ్డుకుంటున్నటువంటి లేదా వ్యతిరేకించినటువంటి గాలి సహాయంతోనే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మనిషి సమస్యలు చూసి భయపడకుండా కొంచెం ఓపిగ్గా పరిష్కరించుకుంటూ వెళ్తే సమస్యలే మనల్ని చూసి భయపడటం ఖాయం. కాబట్టి సరైన విధంగా సమస్యను విశ్లేషించి బెదరకుండా పరిష్కారం కనుగొనగలగాలి. మనం ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ఇది మనకు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఉదాహరణకు 100,000 సైన్యం గల ఇబ్రహీం లోడి సైన్యాన్ని పట్టుమని 12,000 సైన్యం లేని బాబర్ ఓడించి మొఘలు సామ్రాజ్యానికి పునాది వేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమస్యను చూసి భయపడకూడదు, దానిని ధైర్యంతో ఎదుర్కోవాలి. కష్టాన్ని సుఖాన్ని జీవితంలో సవాలుగా తీసుకోవాలి. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే అతనికి సమస్యలు లేవని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం అతనికి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. కాబట్టి ప్రతి ఓటమిని మనం విజయ సోపానంగా మలుచుకోవాలి. అంతే తప్ప దిగులుతో మరింతగా కృంగిపోయి జీవితం నుండి పారిపోకూడదు. ఈ ప్రపంచంలో సమయం ఎవరికైనా 24 గంటలే. విజేతలు పరాజితులు ఈ 24 గంటల్లోనే ఉంటారు. విజయం సాధించిన వాడు 24 గంటలు కష్టపడతాడు, ఓడిపోయిన వాడు 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తాడు. ఇద్దరికి అదే తేడా. సాధారణంగా కంపెనీలు లేదా యాజమాన్యాలు ఉద్యోగార్థులలో వివిధ నైపుణ్యాలను పరీక్షిస్తాయి. ముఖ్యంగా అభ్యర్థిలోని సమస్యను పరీక్షించే ప్రయత్నం చేస్తారు. వీటినే మనం సాధారణంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ లేదా సమస్య పరిష్కార

0: నైపుణ్యాలుగా వ్యవహరిస్తున్నాం. పేపర్ పెన్సిల్ పరీక్ష, మ్యాథమెటికల్ టెస్ట్ లేదా గణిత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా వైఖరి పరీక్షలు, కేస్ స్టడీ వంటి పలు అంశాల ద్వారా ఈ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. సాధారణంగా ప్రతి కంపెనీకి సమస్యను పరిష్కరించే మానవ వనరులు కావాలి. అందుకే సమస్యను పరిష్కరించినటువంటి మానవ వనరుల కోసం వారు మౌఖిక పరీక్షల ద్వారా కావచ్చు, రాత పరీక్షల ద్వారా కావచ్చు అభ్యర్థులను వడపోయడం జరుగుతుంది. అలాంటి మానవ వనరులకే యాజమాన్యాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు సమస్య సాధన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఏదైనా అంశంపై అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి క్రమంగా విస్తరించుకుంటూ ఆ విషయ లోతుల్లోకి మనం వెళ్ళగలగాలి. కంపెనీ ఏమిటి, జాబ్ రోల్ ఏదైనప్పటికీ మీలోని సమస్య పరిష్కార సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన కోర్సులోని అంశాలను ప్రాక్టికల్గా ఎంతవరకు అన్వయం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నామన్నది మరో కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం చాలామంది విద్యార్థులలో సమస్య పరిష్కార శక్తి నైపుణ్యాలు లేకపోవడం వారి ఉద్యోగాన్వేషణలో ప్రధాన అవరోధంగా మారింది. కాబట్టి నిత్య జీవిత సమస్యలను విద్యార్థులకు పరిచయం చేసి సమస్య పరిష్కారంలో శిక్షణ ఇవ్వాలి. విద్యార్థి యొక్క వయస్సు, ప్రజ్ఞ, అవసరాన్ని బట్టి సమస్యలను రూపొందించాలి. వారికి తగిన సూచనలు ఇచ్చి విద్యార్థి స్వయంగా సమస్యను పరిష్కరించేలా ప్రోత్సహించాలి. సమస్యను గుర్తించి సమగ్ర వివరాలు సేకరించి సమస్యలోని వివిధ అంశాలను వర్గీకరించి అడ్డంకులను గుర్తించి పరిష్కరించుకుంటూ వెళ్తే సమస్య సులువుగానే పరిష్కారమవుతుంది. మనిషికి వచ్చే ఏ సమస్య పరిష్కరించుకోలేనంత క్లిష్టమైంది కాదు. సకల సమస్యలకు మూలం భయమే. నిరుద్యోగం, వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇంకేదైనా కావచ్చు, సమస్య తీవ్రత 1%, మిగతా 90% భయం. సమస్య అనేది పూర్తిగా ఊహాత్మకం. ఉంది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే అది పారిపోతుంది.
1: సమస్య పరిష్కార నైపుణ్యాలు ఈ అంశం గురించి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి శీర్షికన కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం అందించిన విశేషాలవి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: సంగీత కళాకారుడు రోగాలను రాగాలను సరిచేసిన సవ్యసాచి శ్రీపాద పినాకపాణి జయంతి ఈరోజు. 1913 ఆగస్టు 3 జన్మించిన ఈయన వైద్య సంగీత రంగాలలో నిష్ణాతుడు. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో నాటక పద్యాలలో, హరికథల్లో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని రోజుల్లో తెలుగునాట శాస్త్రీయ సంగీతం పరిమళించాలని ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగువారికి అందజేశారు. MD పూర్తి చేసిన తర్వాత డాక్టర్ పినాకపాణి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలను, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, కృతులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏర్చి కూర్చి పుస్తక రచనలు చేశారు. సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన 4 సంపుటాలలో వీరు స్వరపరిచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయకారుల కృతులు, ముత్తుస్వామి దీక్షితుల కృతులు, పదములు, జావళీలు, తానవర్ణములు, తిల్లానలు లాంటి సంగీత గుళికలున్నాయి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమడల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించే లఘు ప్రసంగ మాలిక 41వ భాగంలో ఈరోజు వీరభద్రుడు గురించి అందిస్తున్నారు.
2: వీరభద్రుడి కవితా విభూతి. నన్నపార్యు ప్రబంధ ప్రౌఢ వాసనా సంపత్తి సుంపు పుట్టింప నేర్చు తిక్కనయజ్వ వాక్భక్తి కామోదము చెలువు కర్ణముల నాశింప నేర్చు నాచి రాజుని సోము వచామహత్వంబు సౌరభంబుల వెదజల్ల నేర్చు శ్రీనాథ భటు భాషా నిగుంభంబుల పరిమళంబుల కూడా పరచ నేర్చు మహిత గుణశాలి పిల్లల మర్రి వీరనార్యుడు ఆ ఇంట పైతామహం బగుచును వెలయుచున్నది నేడు కవిత్వ లక్ష్మి అఖిల సత్కవ నికరంబున ఆదరింప అని చిల్లర వెన్నమంత్రి అన్నట్టుగా పిల్లల మర్రి పినవీరభద్రుడే రాసుకున్న పద్యం ఇది. నన్నయ్య, తిక్కన, నాచన సోమన, శ్రీనాథుల వరుసలో తనను చేర్చుకోగలిగిన ఆత్మవిశ్వాసం వీరన్న సొంతం. అలాంటి వాడు వాణి నా రాణి అన్నాడంటే అనడం మరి. జైమిన్ భారతం, శృంగార శాకుంతలం అనే రెండు కావ్యాల ద్వారా సుప్రసిద్ధుడైన వీరభద్రుడు 15వ శతాబ్ది చివరి రోజులకు చెందినవాడని పరిశోధకుల్లో ఎక్కువ మంది నమ్మకం. భద్రుడు అవతార దర్పణం, నారదీయ మహాపురాణం, మాఘమహత్యం, మానసోల్లాస సారం తదితర రచనలు కూడా చేశాడట. ఈ తదితర జాబితాలో కొందరు ఔత్సాహికులు పురుషార్థ సుధానిధిని కూడా చేర్చగా చాగంటి శాషయ్య గారు లాంటి పెద్దలు అది పినవీరభద్రుడి రచన కాదని, అతని అన్న పెదవీరభద్రుడి రచనని వాదించారు. తెలుగు సాహిత్య చరిత్రలో కావ్యాలకు ప్రాచుర్యం లభించడానికి ప్రధానంగా రెండు విషయాలు కారణమవుతూ ఉండేవి. మొదటిది మతపరమైన ప్రాముఖ్యం, కాగా రెండోది కావ్యకళకు సంబంధించినది. భారతం ఎవరు రాసినా దాని ప్రాముఖ్యం దానిదే. జైమిని భారతానికి, వ్యాస భారతానికి ఉన్నంత ప్రాముఖ్యం లేదు. అయినప్పటికీ ఇందులో అశ్వమేధిక పర్వం ఒక్కటే మిగిలి ఉన్నప్పటికీ ఈ రచన పైన చెప్పిన రెండు కారణాల చేత ప్రాచుర్యానికి నోచుకుంది. జైమిని స్వయాన వ్యాసుడి శిష్యుడు అంటారు. ఇతగాడికి బాదరాయణుడనే వేరే గురువు కూడా ఉన్నాడట. సామవేదానికి తుది రూపం ఇచ్చింది జైమినే అంటారు. మీమాంస సూత్రాలను రాసింది కూడా జైమినే అంటారు. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడని చెప్పే జైమిని వైదిక కర్మకాండల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పినవాడట. కళింగాంధ్రుడని భావించే కుమారుల భట్టు జైమిన్ రచనలకు సమకూర్చిన భాష్యాన్ని బట్టి కొందరు ఇతగాడు దక్షిణ భారతీయుడు ఇప్పటి అర్థంలో అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వైదిక కర్మకాండాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన జైమిని అశ్వమేధయాగ పర్వం ఒక్కదాన్నే 3000 శ్లోకాలతో రాయడంలో వింతలేదు. అసలు పెద్ద మనిషి మిగతా పెద్ద పర్వాలు రాశాడో లేదో ఎవరికీ తెలియదు. పరిశోధిక పండితుల్లో కొందరు అలాగా, మరికొందరు ఇలాగా చెబుతున్నారు. అయితే జైమిని మొత్తం భారతం రాసే ఉంటాడనిపిస్తుంది. లేని పక్షంలో 18 పర్వాల్లో ఒక పర్వాన్ని పట్టుకుని జైమిని భారతం అనరు కదా. 10వ శతాబ్దం తొలిపాదంలోనే పంపన కన్నడంలో విక్రమార్జున విజయం పేరిట మహాభారతాన్ని రాశాడు. కన్నడ కవిత్రయంలో రెండో వాడైన రన్నడు మరో 50 సంవత్సరాల తర్వాత సాహస భీమ విజయ గాథ అనే గదాయుద్ధం పేరిట మహాభారతం రాశాడు. 15వ శతాబ్దంలో భారత కథామంజరిని కుమారవ్యాసుడనే నారణప్ప జైమిని భారతం అశ్వమేధిక పర్వాన్ని 16-17 శతాబ్దాలకు చెందిన లక్ష్మీశుడు రాశారు. కానీ మన తెలుగు వాళ్ళకి మహాభారతం అంటే కవిత్రయ మహాభారతమే. నన్నయ్య 2.5 పర్వాలు రాసి భారతానువాదం ఆపిన తరుణంలో 12వ శతాబ్దంలోనే తిక్కనక సమకాలికుడో కొద్దిగా

0: తర్వాత కాలానికి చెందినవాడు ఆయన అధర్మణుడు కూడా వ్యాసభారతంలో 18 పర్వాలని ఒంటి చేత్తో అనువదించాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక కృష్ణద్వైపాయనుడు చెప్పిన భారతాన్ని కాక వేరే భారతాలని కనీసం ఇద్దరు ప్రముఖ కవులు అనువదించిన సంగతి సువిఖ్యాతమే. 15వ శతాబ్దంలో పిల్లల మరి పినవీరభద్రుడు జైమిని భారతాన్ని అనగా అశ్వమేధిక పర్వాన్ని మాత్రమే జయప్రదంగా అనువదించాడు. అదే శతాబ్దంలో తాళపాక తిరుమలాంబ అనే తిమ్మక్క భారత కథనే ద్విపద కావ్యంగా సుభద్ర కళ్యాణం పేరిట రాసింది. మరో 200 సంవత్సరాల తర్వాత సముఖం వెంకటకృష్ణప్ప నాయుడు కూడా జైమిని భారతాన్నే పునః అనువదించాడు వచనంలో. ఈ రెండింటికి మధ్యలోనూ ఆ తర్వాత కూడా భారతంలోని ఆఖ్యానాలను ఉపాఖ్యానాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఎందరో ఎన్నో కావ్యాలు రాశారు. 16వ శతాబ్దంలో పొన్నికంటి తెలగనార్యుడు మహాభారతంలోని ఒక కథను తీసుకుని యయాతి చరిత్ర రాశాడు. అదే శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి మహాభారతంలోని మరో కథను తీసుకుని తపతి సంవరణ ఉపాఖ్యానం రాశాడు. అంతకు ముందు శతాబ్దానికి చెందిన గౌరణ భారతంలోనిదే వేరే కథను తీసుకుని హరిశ్చంద్ర ఉపాఖ్యానం కథ రాశాడు. 17వ శతాబ్దానికి చెందిన చామకూర వెంకటకవి ప్రతిపద్యంలోనూ చమత్కారం పొదుగుతూ భారత కథనే విజయ విలాసంగా రాశాడు. ఈ మొత్తం మహాభారత కవిగణంలో కవిత్రయం కాకుండా అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకోగలిగిన వాడు పిల్లల మర్రి పినవీరభద్రుడు మాత్రమే. భద్రుడు జైమిని భారతం అనువదించడంతో పాటు మహాభారతం నుంచే తీసుకున్న శకుంతల కథను కూడా శృంగార శాకుంతలంగా రాసి ఉండడం ఈ ప్రఖ్యాతికి ఓ కారణం కావచ్చు. అదొక్కటే కాకుండా ప్రాంతీయపరమైన కారణం మరొకటి ఉండొచ్చు. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వీరభద్రుడు దక్షిణాంధ్ర తీరానికి వెళ్ళి వెన్నమంత్రికి శృంగార శాకుంతలం అంకితం ఇచ్చాడు. సంస్కృత మహాభారతంలో శకుంతల కథను 7 అధ్యాయాల్లో వ్యాసుడు చెప్పి ముగించాడని చిన్నప్పుడు ఎక్కడో చదివిన గుర్తు. దాన్ని మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం పేరిట 7 అంకాల నాటకంగా రాశాడు. ఈ కథలోని శృంగారాంశపై మాత్రమే కేంద్రీకరించి పిల్లల మర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం రాశాడు. ఆ తర్వాత కన్నడ దేశంలో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న జైమిని భారతంలోని అశ్వమేధిక పర్వాన్ని అనితర సాధ్యమనిపించేలా అనువదించి సాళువ నరసింహరాయలకు అంకితం ఇచ్చాడు భద్రుడు. అతని రచనల్లో మనకు దొరుకుతున్నవి ఈ 2 రచనలే. అయినా అన్నం ఉడికిందో లేదో చూడడానికి 2 మెతుకులు చాలవు.
1: పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 41వ భాగంలో వీరభద్రుడు గురించి అందించారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

0: టంగుటూరు సూర్యకుమారి గానం చేసిన దేశభక్తి గీతం ఇదే. ఇది ఈరోజటి అంబటల సంగతుల కార్యక్రమం. రేపు ఉదయం 7:00 ప్రసారమయ్యే అంబటల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందిస్తారు. నిర్బంధాలకు వెన్నుచూపని ధీశాలి కాళోజీ, తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం, మాట సొగసు శీర్షికన గడ్డి గురించి శ్యామల రాజవర్ధన్ అందించే విశేషాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:00, హిందీలో 8:30, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
1: హుయి హై ఔర్ సాత్ సాత్ హజార్ రూపాయే కా బిజ్లీ బిల్ భీ ఆనే లగా. వైఫ్ కబ్ సే బోల్ రహీ హై సోలర్ ప్యానల్ లగవానే కే లియే, బోల్తీ హై సర్కార్ సబ్సిడీ భీ దే రహీ హై. మైనే జిన్కో పూచా సబ్ కా బిజ్లీ బిల్ జీరో ఆ రహా హై, ఇస్ బార్ తో లగవా హీ దేతా హూ. జబ్ బిజ్లీ ముఫ్త్ మిల్తీ హై తో లే క్యూ నహీ రహే భాయి, ఆప్ భీ లగవా హీ దో. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in.
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने विकसित भारत संकल्प के लिए 100 सप्ताह का नशा मुक्त युवा अभियान आरंभ किया. कहा, विकसित भारत के लिए युवाओं का शारीरिक रूप से स्वस्थ, मानसिक रूप से मजबूत और आत्मविश्वास से भरपूर होना आवश्यक. बिहार, गुजरात और मध्य प्रदेश में विधानसभा की 3 सीटों पर उपचुनाव के लिए मतगणना जारी. ब्रिक्स देशों के राष्ट्रीय सांख्यिकी कार्यालयों के प्रमुखों की बैठक आज से लखनऊ में शुरू. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, ईरान के साथ नए दौर की वार्ता आज. पाकिस्तान के खैबर पख्तूनख्वा में शांति रैली के दौरान आत्मघाती हमले में 14 लोग मारे गए और ग्लासगो राष्ट्रमंडल खेलों के समापन समारोह में अहमदाबाद को औपचारिक रूप से 2030 के राष्ट्रमंडल खेलों के अधिकार सौंपे गए. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत विकसित राष्ट्र बनने की ओर अग्रसर है और इसके लिए युवाओं का शारीरिक रूप से स्वस्थ, मानसिक रूप से मजबूत और आत्मविश्वास से भरपूर होना आवश्यक है. श्री मोदी ने कल नई दिल्ली में वर्चुअल माध्यम से विकसित भारत संकल्प के लिए नशा मुक्त युवा अभियान आरंभ किया. 100 सप्ताह के इस जन भागीदारी अभियान के दौरान देशभर में हर रविवार को साप्ताहिक गतिविधियां आयोजित की जाएंगी. प्रधानमंत्री ने कहा कि नशे की लत लोगों को लक्ष्य से भटका देती है.
4: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा मां की मुस्कान छीन लेता है. नशा

0: సమయం 8:30 దాటి 25 సెకండ్లు కావస్తోంది. ఇది కథనం కార్యక్రమ సమయం. ఈరోజు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కోతిమూతి ఎల్లయ్య కథ. ఈ కథలను రాసింది, మనకు వినిపిస్తున్నది కూడా పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మా రిహార్సల్ ఎట్లా బంద్ అయిందో చెప్పినా కదా. మా రిహార్సల్కి వచ్చే చాలామంది అవ్వ మీద బువ్వలే, భార్య సాటుకో, తల్లి సాటుకో, తండ్రి సాటుకో వచ్చి పొలం కాడికి పోతున్నాను వచ్చి ఈడ నాటకాలు నేర్చుకుంటారు. అట్లా వాళ్ళందరి బండారం బయటపడి మా జంగం పంతులను దిట్టుడుతోని మా నాటకం మొత్తం బంద్ అయిందని చెప్పినా కదా. ఇక మళ్ళెట్లా మొదలైందో చెప్తే, ఇప్పుడు ఈ కోతిమూతి ఎల్లే ఎవలంటే మా ఊళ్ళరే ఇటుకెల ఎల్లయ్యా అని ఇంటి పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు, మంగలి ఎల్లయ్య అని కులం పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు. కానీ కోతిమూతి ఎల్లయ్య అని అన్నారనుకో లాగుదొడుగని పిల్లగాని కూడా తెలుసు. మరి ఎల్లయ్య మూతి కోతి లెక్కుంటుందా అంటే అది కాదు, కోతికి ఎల్లయ్యకు సంబంధమే లేదు. అసలు పేరు ఎట్లా వచ్చిందో కూడా ఊళ్ళో సగం మందికి తెలియదు, కానీ ఆ పేరు అట్లా బండ గుర్తు లెక్క నిలబడిపోయింది. ఎల్లయ్య కొద్దిగా మందారం మనిషి, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, ఎల్లయ్య ఒక్కడే కొడుకు. జర ఎడ్డెక్కి రోడ్ అనుకో, ఆగమంటే 6 నెలలు, ఎవ్వలేం చెప్పినా అదే నమ్ముతాడు. చిన్నప్పుడు పటేన్ల దగ్గర జీతం ఉంటుండే. అయితే ఇట్లే ఒక ఆయన ఏం చెప్పిండట, అడవిలో కుందేలు కనబడితే మోకాలను రాయితో కొట్టుకోవాలరా అని చెప్పిండట. నిజంగా అట్లే చేసి మోకాలను పలుగొట్టుకున్నాడు. ఎల్లయ్యకు చిన్నప్పుడే పెళ్ళి అయింది, భార్య పువ్వులే మంచిగా ఉంటుంది. పెద్ద మనిషి అయినాడు చేతులు 2 కుడుకలు పెట్టి చెంపలు కొలకాలరా అని ఎవరో చెప్పిండట. నిజమే అనుకొని భార్య పెద్ద మనిషి అయినాడు 2 చెంపలు కొరికిండట. ఆ పిల్ల భయపడి తల్లిగారింటికి పోయిందట, ఏడాది దాకా రాలేదట. ఎవలో ఏదో మోటు సామెత చెప్పి, అరే నువ్వు కోడలు దొరసారని అడుగు.

మంచిగా చెప్తుంది అన్నారట. నిజమే అనుకొని ఎల్లయ్య కోడలు దొరసాన్ని అడిగిండట. ఆ దొరసాన్ని సీపిరి గట్ట మారేసిందట. ఇంతకీ ఎల్లయ్యకు ఇంటి పేరు కాదని, కులం పేరు కాదని, ఈ కొత్త పేరు ఎట్లొచ్చిందో మీకు చెప్పాలి మొదలు. అయితే ఇక అట్లో ఇట్లో మేము మళ్ళా భాగవతం మొదలుపెట్టి వాలి సుగ్రీవులు నాటకం ఎత్తున్నాం. మళ్ళీ అదే జంగం పంతులింట్లో నేర్చుకుంటున్నాం. నాకు ఒక వేషం కావాలని నచ్చింది ఎల్లయ్య. మా కొండయ్య సన్నపోడు కాదు, ఎవరితో ఏ పని అవుతుందో బాగా తెలుసు. ఒక రకంగా ఎల్లయ్యను మెల్లగా మాల్యంలోకి పట్టుకొచ్చింది కూడా మా కొండయ్య మామనే. ఎలానా, నీకు మంచి వేషమిత్తనే నువ్వు రోజు రావాలి, కానీ జర నేను ఏదన్నా పని చెప్తే చెయ్యాలనే, నా ఎడ్లను మలపాలి అని అన్నాడు. ఎల్లయ్య నవ్వుకుంటా సరే అన్నాడు. ఎల్లయ్య పటేన్ల శాతల జీతం, చేసినంత పని మబ్బుతోనే పోవాలి, ఆవుల ఎడ్ల పెండ తీయాలి, గడ్డేయాలి, నాట్లప్పుడు నాట్ల పని, కోతలప్పుడు కోతల పని, పొద్దంతా ఎక్కడ కూర్పట్లు కుక్కినా నిద్రముఖం పెట్టినా పటేల్తో తిప్పలు తప్పాయి. మళ్ళీ కూరుకు రాత్రిదాకా ఎడ్ల కొట్టం దగ్గరనే ఉండాలి. కొత్త మురిపానికి 4 రోజులు రియాల్సల్ అత్తల్లే, ఇక వాడేమత్తడు అని అనుకున్నారు అందరు. కానీ ఎల్లయ్య ఊకుంటాడా, పుట్ట మీద పూజ చెప్పినా రియార్సల్కు తప్పలే, ఎంత పనున్నా రోజు వచ్చిండు. ఎల్లయ్య ఎడ్లుగాయ పోతే కొండయ్య మామ మెల్లగా పోతలు నప్ప చెప్తుండే, పొద్దంతా ఎల్లయ్య పోతలు కాస్తుండే. కలుపు నాట్ల మీద ఎల్లయ్యను మెల్లగా గడ్డి కోసుకురమ్మంటుండే. చిప్పలకాయలు, కంకులు, తేనె, బబ్బెర, పెసార, పల్లి ఏ సీజన్లో మెల్లగా ఆ సీజన్లో వాటిని పట్టుకురమ్మంటుండే. ఎల్లయ్య పట్టుకొచ్చి మా మామకి ఇచ్చిపోతుండే. మామను చూసి మెల్లగా మా దాస్సినాయన కూడా అలవాటైండు. ఎప్పుడో ఏదో ఒకటో తెమ్మంటుండే, తేనంటే మాల్యంలో బంద్ పెడతా అంటుండే. భయానికన్నా ఎల్లయ్య చెప్పింది చేస్తుండే, ఎందుకంటే మాల్యంలో వాళ్ళ మాటనే మాట, ఆటలకు రానియరు అని చెప్తే రానియరు, అందుకని వాళ్ళు చెప్పినట్టే ఇందురు అందరు. ఇక వాలి సిగ్రీవుల యక్షగానం ఉంది కదా, అదేంటంటే పచ్చి భాగవతం. అన్ని ఎగురుడు దుంకుడు పాటలే, పాటలన్నీ శల్తి మీద నడుస్తాయి, స్పీడ్గా వాడాలి. ఎల్లయ్యకు ముందుగా పెద్దేశమే ఇచ్చారు. పాటలు వాడరాలేదు, వచనం చెప్పరాలేదు, తబలా తాళం ఏదో అందలే. చెప్పి చెప్పి పంతులకు యాష్టకొచ్చింది, కానీ ఎల్లయ్యకు మాత్రం పాట రాలే, పద్యం రాలే. ఏషానికి పనికిరావని సూటిగా చెప్పరాదా, చెప్తే అలిగిపోతాడేమోనన్న భయం. ఒకనాడు మా పంతులే మెల్లయ్య ఎల్లయ్యను పిలిచి, ఎల్లయ్య ఎల్లయ్య నువ్వు అచ్చం హనుమంతుని లెక్కనే ఉంటావోయ్, హనుమంతుని ఏషానికి మంచిగా వనికత్తవు, ఏషమెత్తే హనుమన్ల సామి దిగేసినట్టు ఉంటావు అన్నాడు. ఎల్లయ్య నోరు తిరుగుతలేదని ప్లాన్ ప్రకారమే మా పంతులు ఆ మాట అన్నాడు. అది గ్రహించిన మా మామ, మా దాస్తి నాయన, అరే నిజమే పంతులు, మేము ఇన్ని రోజులు చూడకనే పోతీమి, ఎల్లయ్యకు ఈ హనుమంతునేషం మంచి కుదురుతుంది అన్నారు. ఆ మాటలు విన్నాక ఎల్లయ్య నాకు హనుమంతునేషమే కావాలని పట్టుబట్టాడు. చివరికి అదే వేషం ఖాయమైంది. హనుమంతునేషానికి పాటలు లేవు, పద్యాలు లేవు, వచనం లేదు, వట్టిగానే అచ్చుడు పోవుడు, అందుకనే ఆ వేషాన్ని ఆయనకు ఖాయం చేశారు. ఇక ఉన్న ఈ 4 అంటే 4 ముచ్చట్లు, పాట లేకుంటే అలిగిపోతాడని పంతులే మెల్లగా 2 రామకీర్తనాలు నేర్పిండు. ఆ 4 మాటలు నేర్వడానికే ఎల్లయ్యకు 1 వారం రోజులు పట్టింది. నాదేమో అన్న అంగదుని పాత్ర, నాకు సుగ్రీవునితో 2 వచనాలు, అది పంతులను బతిలాడితే రాసిచ్చిండు. ఎల్లయ్యను చూసినాక నాకు నేనే 2 రామకీర్తనాలు నేర్చుకున్నా. అది చలికాలం దినం, వానలు జర తగ్గినాయి, మూల మంచు మొదలయ్యింది, జర ఎన్నీలగాత్తోంది. పొద్దంతా వరినాట్లు, రాత్రేమో రియార్సలు, ఒక్కొక్కలకైతే కాళ్ళు నడవరాకుండా పెచ్చినాయి. దేక్కుంటనైనా రియార్సల్ కత్తున్నారు కానీ తప్పిత్తలేరు. ఆ 4 మాటలకు నేను ఎల్లయ్య మాత్రం రాత్రంతా కూసుంటున్నాం. మాఘమాస జాతర నాడు ఖచ్చితంగా నాటకం వేయాలనుకున్నాం, ఎందుకంటే మా ఊళ్ళో ఆ జాతర పెద్దగా జరుగుతుంది. చుట్టూ 10 మంది అత్తారు, చుట్టాలు అత్తారు, గిరాకీ ఎక్కువైతుంది, పొత్తుల పైసలు లేవు కనుక ఎవరి మేకప్ సామాను వారే తయారు చేసుకోవాలనుకున్నాం. అంత పనిలే కూడా మా మేళపోలు, కత్తులు, గదలు, ఎవలకున్న ఆయుధాలు అల్లు చెక్కున్నారు. బాణాలను కట్టుకొని రంగురంగు కాగితాలు అంటేసుకున్నారు. ఎల్లయ్యకు పక్కీర్ కాశింకు బాగా దోస్తు. పక్కీర్ కాశీం మంచి మాటకారి, చిన్నగా ఊలరే సైకిల్ టెక్స్ ఉన్నది. ఎల్లయ్య ఏషానికి కావలసిన అన్ని సామాన్లు, గద, కిరీటం, భుజకీర్తులు మొత్తం కాశీమే చేసిచ్చిండు.

ఇస్తూ ఇస్తూ ఒక సలాగుడిచ్చిండు మెల్లెగా లేకు. ఎలానా, హనుమల్ల స్వామిని చూసినావే, మూత ఎర్రగా ఎత్తుకుంటుంది. ఆటేసేనాడు నిన్న అచ్చమ సామి లెక్కనే చేత చూడు, నాటకానికి వచ్చినోళ్ళంతా అబ్బా సామే దిగచ్చిండ్రా అనుకోవాలి అన్నాడు. ఈ ఎల్లయ్యపాడుగాను నిజమే అనుకున్నాడు తాలూపిండు. అట్లనే అనుకున్నట్టే ఈ మేకప్ వేయడానికి ఆట రోజు వచ్చిండు కాశీం. మా మామ కాశీంను చూసి, ఏ ఈ కాశీంగాడు మామూలోడు కాదురో, వీడు ఎద్దుకెగేస్తాడు బర్రెకి దిగేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు చూడు, వీడిని ఎందుకు రానిచ్చుర్రా అని అంటనే ఉన్నాడు. మా దాస్సినైనా ఏ ఆగాగు అని మెల్లగా సంధాయిస్తాడు. ఇక కాశీం తన పనిలో తనున్నాడు. సైకిల్ ట్యూబ్ను అతుకుపెట్టే సులీషన్ తెచ్చిండు, దూదిని కూడా తెచ్చిండు. ఎల్లయ్య మీసం గడ్డం పెద్దగుంటాయి, అవి తీసుకుంటానంటే అద్దద్దు అని అట్లనే అదే మీసం మీద మూతి చుట్టూ సులీషన్తోని దూదిని అతకబెట్టిండు. దూదికి ఎర్రటి రంగు పూసిండు, అచ్చం హనుమంతుని మూతి లెక్క చేసిండు. అది చూసి మిగతా వానరులు వాలి సుగ్రీవులు యశమేష్ఠులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మెల్లె కాశీం దగ్గరికి వచ్చి, అబ్బా నన్ను కూడా గట్లా చేయవా, నాకు కూడా సులీషన్ ఊయ్యావా అన్నాడు. దాని సంగతి తెలియదు మీకు, అద్దు అని ఎవ్వలకు సులీషన్ ఊయలే, ఆ దూదాంటూ పెట్టలే. జాతర కాబట్టి జనం బాగానే వచ్చారు. ఇక చూడు హనుమంతుని వేషాన్ని అందరు మెచ్చుకున్నారు. అబ్బా ఎల్లుగాడు నిజంగా హనుమంతుని లెక్కనే ఉన్నారా అని అన్నాడు. అది చూసి ఎల్లయ్య ఇక చూడు కోతి దుంకుడు దుంకిండు, అచ్చినయి రాని ఉన్నయి లేని మాట్లాడుతూనే ఉన్నాడు, అసలు రామకీర్తనలు మాత్రం మర్చిపోయాడు. ఇక అటో ఇటో ఆట మొత్తం పూర్తయింది. అందరం మేకప్లు ఇప్పేసుకున్నాం, ఎల్లయ్య కూడా మేకప్ ఇప్పేసిండు, కానీ మూతి మీద దూది మాత్రం అత్తలేదు. అదేంది సులీషన్ ఊసిందే, గట్టిగా మిసాల కంటుకున్నది, తోలు కంటుకున్నది, గుంజు తత్తలేదు, నానవేడి తత్తలేదు, అది అట్లనే అత్తుకున్నది. ఎల్లయ్య ఏమొత్తుకుంటుండు, మనిషికో దిక్కు మెల్లగా దూదిని గుంజుతోండ్రు, మూతి నొప్పిపెట్టింది కానీ దూది మాత్రం రాలే. సులీషన్తో గట్టిగా అతుక్కున్నదే, అప్పటికే మేకప్ లిప్పేయడంతో ఎవరి దారినా వాళ్ళు ఇండ్లకు పోయినరు. మూతిని దాసుకొని మెల్లగా ఎల్లయ్య కూడా ఇంటికి పోయిండు. ఇంటి దగ్గర తల్లి భార్య ఒక్క తిట్టుడు కాదట, ఈ రాత్రంతా దూది వీక్తనే ఉన్నారట. ఇక కత్తిరియ్యాలని కూడా చూసిర్రట, ఎంత కత్తిరించినా ఎంత వీకినా అది అసలే రాలేదట. అట్లో ఇట్లో అట్లో ఇట్లో తెల్లారే వరకు దూది మొత్తం వీకినరు, కానీ వాని మూతి మాత్రం నిజంగా కోతి మూతి లెక్క వాసిపోయిందట. ఇక చూడు తెల్లారేంది, పటేన్ల పొలం నాటు, ఇంట్లో కూర్చుంటే నడుతుందా, పనికిరానంటే నడుతుందా, జీతంలోంచి తీసేస్తానంటాడు పటేలు, బాకీ కట్టమంటాడు. ఎట్లా, ఎల్లయ్య భయం ఎల్లయ్యకు ఉంది. అక్కడికి ఎల్లయ్య తల్లి పటేల్ ఇంటికి పోయి బతిలాడిండట, పటేలా పటేలా జర పొలగానికి జ్వరం వచ్చింది ఇవాళ రాడు నాగలికి అన్నాడట. ఓ వాడున్నాడని నేను నాటు పెట్టుకుంటి, అచ్చుడచ్చుడే లేకుంటే తీసి పారేస్తా అని బెదిరించిండట. ఇక ఎల్లయ్య పాపం మూతికి అడ్డబట్ట కట్టుకుని నాగడికి పోయిండట. అది చూసి అందరు నవ్వుడేనట. అట్నో ఇట్నో పొద్దుగూకేదాకా ఈ దూది మొత్తం బీక్కున్నాడు, పొలం మొత్తం దున్నిండు, కానీ ఈ బురదలు దున్తుంటే మా ఇంత జ్వరం అందుకుందట. మూతి మొత్తం పుండు పుండై ఎర్రగుబ్బిందట, రక్తాలు గారుతున్నాయట. ఇక చూడు కొడుకు 4 రోజుల దాకా మంచంలోంచి లేవలేదు. ఎల్లయ్య మూతిని చూసేటందుకు ఊరు మొత్తం దారాలు కట్టిర్రు, పొరగాండ్లు అయితే ఇంటి చుట్టే మూగిండ్రు. ఈ 4 రోజులు పక్కీరు కాశీం ఊర్లే కనిపించలే. ఇక ఇదంతా చేసింది ఆడేగాడ, మిగిలిన వాళ్ళకి ఎందుకు మేకప్ చేయలేదో మాకు అప్పుడు అర్థమైంది. మా దాసి నాయనను మా మామ గొప్పాడ్డాడు. ఇక చూడు నేను అనలేదా కాశీంగాడు ఏదో చేస్తాడని, చూడు ఎల్లగాని మూతిని ఎంత పని చేసే అని అన్నాడు. ఈ ఎల్లయ్య వాళ్ళు అవ్వ మామూలు మనిషి కాదు, మాల్యంను పక్కీరు కాశీంను మొత్తం బజాలరా కడిగి పోసింది. కాశీం వాళ్ళవ్వ తక్కువేనా, ఆమె గుడుకున్నదా, ఇద్దరు షికెల్ షికెలు పట్టుకొని నడి బజాలరా బాగొట్టుకున్నారు. 4 రోజుల తర్వాత ఎల్లయ్య మూతి కొద్దిగా తగ్గింది, కానీ పేరు మాత్రం అట్లనే ఉండిపోయింది. ఈ దెబ్బతో ఎల్లయ్య మా మాల్యం దిక్కు రానే రాడనుకున్నా, కానీ మళ్ళా మెల్లగా వచ్చిండు. ఇక పక్కీర్ కాశీంకు తర్వాత ఎల్లయ్యకు పంచాయతీ అయింది కదా, వీళ్ళిద్దరు అసలే మాట్లాడుకోరు అనుకున్నా. వాళ్ళు అవ్వలు మాట్లాడుకోలేదు, కానీ వీళ్ళు మాత్రం మళ్ళా పానం దోస్తులు అయినరు. ఇగో ఇది మా కోతిమూతి ఎల్లయ్య కథ.

కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కోతిమూతి ఎల్లయ్య కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈరోజు రాత్రి 9:30 పెద్దంటి అశోక్ కుమార్ రాసి చదివి వినిపించే మా ఊరి బాగోతం కథలు సంపుటి నుంచి కొత్త పంతులొచ్చిండు. కథ ఉంటుంది కథనం కార్యక్రమంలో. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. పది గంటల వరకు మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కోసం 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి కోరిన పాటి నుండి పదిగొట్టిన దాకా. చూడాలని ఉంది చిత్రం నుంచి ఈ పాటతో ఈరోజు సింగడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం.

0: ఆత్మకథ. సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే సింగడి కార్యక్రమానికి మొదటి కాలరు లైన్ లో ఉన్నారు, తెలుసుకుందాం ఎవరు. హలో,
1: హలో,
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వజ్ర పట్టిన. దివ్యాంగుల సంక్షేమ శాఖ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తాను. మళ్ళా మావల గ్రీన్ వ్యాలీ లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. మావల గ్రీన్ వ్యాలీ అంటే ఆదిలాబాద్. ఓకే, ఎట్లా ఉన్నారు పొచ్చిన్న?
1: బాగున్నాం మేడం.
0: మరి మీ ఖాళీ సమయం? మేము కూడా చాలా బాగున్నాం. ఖాళీ సమయం దొరుకుతుందా మీకు?
1: అవును మేడం.
0: ఏం చేస్తారు ఖాళీ సమయం? సినిమాలు గిన్మాలు చూస్తారా?
1: లేదు మేడం, ఇంతకుముందు నేను సినిమా టాకీస్ లో 3 సంవత్సరాలు చేశాను. అయితే అప్పుడు సినిమాలు రోజుకు 4 షోలు చూస్తుంటాం కాబట్టి చూసి బోర్ అయితే మానేసిన మేడం.
0: రోజంతా సినిమా హాల్ లోనే ఉండడం వల్ల సినిమాలు అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా అయిపోయింది. పాటలు మాత్రం వింటారు అంతేనా?
1: అవును మేడం.
0: ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు?
1: 3 సంవత్సరాలు.
0: 3 సంవత్సరాలు రోజు 4 షోలు. కాకపోతే ఆ సినిమాలు అంటే చూసిన సినిమానే 4 సార్లు చూడాలంటే కూడా బోరే కదా. ఏదైనా
1: ఏ సినిమా కానీ మేడం ఫస్ట్ రిలీజ్ అయితే ఆ రోజు కంపల్సరీ మేము చూసేవాళ్ళం. ఇప్పుడు వేరే ఆడియన్స్ కు టికెట్లు దొరకపోతున్నాయి, మాకైతే ఫ్రీగా ఉంటాయి కాబట్టి మేము చూసేవాళ్ళం.
0: అదే.

0: అదే అంటున్నా. కానీ ఎంత నచ్చిన సినిమా అయినా ఎన్నిసార్లు చూస్తాం?
1: ఒక్కసారిలే అంటే రెండు సార్లు,
0: రెండులే నాలుగు సార్లు పట్టుకో. రోజుకు నాలుగు షోలు అంటే సరేలే ఇక. అందుకనే పాటలు అయితే వింటుంటారు కదా?
1: అవును మేడం.
0: ఇప్పుడే సినిమా
1: కంటిన్యూగా డైలీ వింటాను మేడం.
0: ఇప్పుడే పాట విందాం.
1: ఒంగోలు గీతానండి, ఒక పాట వేయండి మేడం.
0: ఓకే, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు పొచ్చన్న.

సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై సినీ నేపథ్య గాయని జమునారాణి గత నెల అంటే జూలై నెల 31వ తేదీ శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. 7 ఏళ్ల వయసులోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జమునారాణి దాదాపు 60 ఏళ్ల పాటు తన గాత్రంతో సినీ సంగీత ప్రియులను అలరించారు. 1938 మే 17న ఆంధ్రప్రదేశ్లో జన్మించిన జమునారాణి చిత్తూరు నాగయ్య నటించిన త్యాగయ్య చిత్రం కోసం తొలిసారి పాట పాడారు. 1955లో తమిళంలో వచ్చిన గులేబకావళి కథా చిత్రం కోసం పాడిన పాటతో మంచి గుర్తింపు వచ్చింది ఆమెకు. 60 ఏళ్ల కెరీర్లో జి రామన్

నాథన్, కెవి మహాదేవన్, సుసర్ల దక్షిణామూర్తి, ఏఎం రాజా, పెండ్యాల, టి చలపతిరావు లాంటి దిగ్గజ సంగీత దర్శకతుల వద్ద పనిచేశారు. 1946 మొదలైన పాటల ప్రయాణం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లక్ష్మీ జంటగా నటించిన మిథునం చిత్రంలో చివరిసారిగా పాట పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 6,000కు పైగా పాటలు పాడారు. మంచి మనసులో త్యాగయ్య, రత్నమాల, చెండీరాణి, దేవదాసు, సంతానం, చిరంజీవులు, వద్దంటే పెళ్లి, బడిపంతులు, సంపూర్ణ రామాయణం, బండరాముడు, మాంగల్యపల్లెం మొదలైన చిత్రాల్లో పాటలు పాడారు. గాయని జమునారాణి గారిని స్మరిస్తూ మంచి మనసులో చిత్రం కోసం కొసరాజు గీతానికి కెవి మహాదేవన్ స్వరాలు అందించగా ఘంటసాలతో కలిసి జమునారాణి పాడిన పాట విందాం.

0: సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. మీరు కూడా ఫోన్ చేయొచ్చు, సమయం 10:00 ఉంది. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో,
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు
1: చెప్పండి మేడం.
0: మీరే చెప్పాలి, ఆకాశవాణి ఆదిలాబాద్ కి ఫోన్ చేసిండ్రు మీరే. అదే ఏ పాట వినాలని అవునవును. మీది వాయిస్ కట్ అవుతుంది. ఏ చిత్రం నుంచి పాట కావాలి? మీరు అడిగింది ఒకటి, సరేలేండి నేను ప్రయత్నం చేస్తా. మీరు అడిగిన పాట కోసము, అంటే మీరు అడిగింది వేరే పాట కదా, ఆ పాట వినిపిస్తా. ఆ లోపు ఒక దేశభక్తి గీతం కూడా వినిపించేస్తా. ధన్యవాదాలు. అదే కొంచెం ఏదో మీ ఫోన్ ప్రాబ్లం ఉంది, లైన్ కట్ అవుతుంది. మీరు అడిగిన పాట వేసేస్తా. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాట కోసం 0873 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి. 10 కొట్టే లోపు మీకు నచ్చిన పాట కోసం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సింగడ కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? నేనే అంటే నీకు పేరు ఉంటది కదా. హలో
1: హలో
0: మీ పేరు చెప్పాలి. వడ్ల గంగన్న. కొంచెం ఫోన్ ఎందుకో డిస్టర్బెన్స్ ఉన్నది. హలో గంగన్న, వినపడతలేదు కదా. ఇప్పుడు వినిపిస్తుందా? నువ్వు రేడియోకు గాని ఫోన్ కు గాని దూరం ఉండి ఫోన్ పట్టుకొని మాట్లాడు గంగన్న. వడ్ల గంగన్న, వడ్ల గంగన్న నేనా? నీకు సరిగా వినబడతలేదేమో. మరి ఏ పాట విందాం? అదే పాట వేస్తా. కొంచెం వాతావరణం సరిగ్గా లేనందున మీ వాయిస్ నాకు సరిగ్గా వినబడతలేదు. మీరు అడిగిన పాట వేసేస్తున్నా. ధన్యవాదాలు గంగన్న.

0: సింగటి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో తెలుసుకుందాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు? సంజయ్ కుమార్. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. సంజయ్ కుమార్, నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? హలో, సంజయ్ కుమార్ ది సరిగ్గా వినబడడం లేదు మాట. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, వేణుకుమార్. మీ బాబు ఆయనా? వింటుంటాడా మా కార్యక్రమాలు? అదే, ఆయన మాటల్లో తెలుస్తుంది, కాకపోతే నాకు సరిగ్గా అర్థం కాలేదని మీరు మాట్లాడమంటున్నా మిమ్మల్ని. ఏం చేస్తారు వేణుకుమార్ మీరు? ఓకే, ఇంకా అంటే ఓకే, సర్వీస్ లోనే ఉన్నారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల కొంచెం సరిగ్గా వినబడడం లేదు కదా, మీకు కూడా డిస్టర్బెన్స్ వస్తుందా? కొద్దిగా. మరి ఇంకా ఆఫీస్ కి సమయం కాలేదేమో వెళ్ళడానికి. ఇంకోటి, మీరు క్వార్టర్స్ లోనే ఉంటారు కాబట్టి పక్కనే ఉంటది కదా ఆఫీస్ కూడా, దగ్గరనే ఉంటది. నైట్ షిఫ్ట్ ఎన్ని గంటల నుంచి మొదలవుతుంది? ఓకే, అంటే దాదాపు 12 గంటలు. ఈరోజు నైట్ షిఫ్ట్ ఉందా అయితే? మా కార్యక్రమాలు వింటుంటారా? నేనైతే మొదటిసారి మరి మీతో
2: మాట్లాడడం.
0: వేణుకుమార్, ఏ పాట విందాం ఈరోజు? మీ బాబుకి ఇష్టమా ఆ పాట? మీ బాబుతో పాటు శ్రోతలందరి కోసం ఈ పాట ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఈరోజు నటి వాణిశ్రీ పుట్టినరోజు. 1960-70 దశకాల్లో తెలుగు చిత్రసీమను ఏలిన అగ్ర కథానాయిక వాణిశ్రీ. 1948 ఆగస్టు 3 నెల్లూరులో జన్మించిన ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి 3 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు, నంది పురస్కారాలను అందుకున్నారు. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుల సరసన నటించింది. 1962 భీష్మ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై 1967 మరుపురాని కథ చిత్రంతో కథానాయికగా నటించింది. ఇద్దరమ్మాయిలు, జీవనజ్యోతి, గంగా మంగ ఇలా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ తర్వాత దరిచేరిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. హాస్యంతో అలరించారు, కరుణరసంతో కన్నీరు పెట్టించారు. ఆ రోజుల్లో ఎందరికో విజయ నాయిక ఈమె. లక్ష్మీ నివాసం, సుఖదుఖాలు, ఆత్మీయులు, నిండు హృదయాలు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నవలా నాయకుడిగా తెలుగు చిత్రసీమలో అలరిస్తే నవలా నాయకిగా వాణిశ్రీ మురిపించారు. ప్రేమ్నగర్, జీవన తరంగాలు, విచిత్ర బంధం, సెక్రటరీ వంటి నవలా చిత్రాల్లో నటించింది. అలాగే దసరా బుల్లోడు, ప్రేమ్నగర్, కొడుకు కోడలు, దత్తపుత్రుడు లాంటి చిత్రాలు ఈమె నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడైతే దసరా బుల్లోడు చిత్రం కోసం ఈ పాట.
1: కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు దారిందే కడుచు పిల్ల

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. కవి షకిల్ బాదాయుని జయంతి ఈరోజు. 1916 ఆగస్టు 3 జన్మించిన ఈయన పాత హిందీ పాటల్లో గజల్ శైలిని అనుసరిస్తూ కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాశారు. గజల్ ప్రక్రియను సినిమా పాటకు వాడుకున్న కవుల్లో షకిల్ బాదాయుని ముఖ్యమైన వారు. సుమారు 89 చిత్రాలకు పాటలు రాశారు. బేగం అక్తర్ పాడిన ప్రసిద్ధ గజల్స్ అన్నిటినీ దాదాపు ఈయననే రాశారు. ఘరానా, ఘుంఘట్, నర్తకి, పూల్ ఔర్ పత్తర్, బీస్ సాల్ కే బాద్, బిన్ బాదల్ బర్సాత్ లాంటి చిత్రాలకు సాహిత్యం అందించారు. ఇప్పుడు కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన షకిల్ బాదాయుని గీతం విందాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: సింగడి కార్యక్రమానికి చివరగా మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
8: నమస్కారం మేడం.
7: నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: పిప్పలకోటి బాగడి విఠల్.
7: పిప్పలకోటి నుంచి విఠల్?
8: అవును.
7: విఠల్, మంచిగా ఉన్నారా?
8: బాగున్నాం మేడం, మీరంతా బాగున్నారా?
7: మేము కూడా అందరం బాగున్నాము. ఏం చేస్తారు మీరు?
8: మేము వ్యవసాయం చేస్తాం మేడం.
7: పనులు అయితే ఊపు అందుకున్నాయచ్చు మొన్నటి వానలకు. అంటే ఏముంది మీ దగ్గర పంట?
8: పంటలేమి, పత్తి, కంది,
7: సోయా. 3 పంటలు ఉన్నాయి ప్రస్తుతానికి కదా? మొన్నటి వానలు మంచినాయి మనకు, ఎక్కువైపోయినాయా?
8: అవును, ఇప్పుడు 3 రోజులు మళ్ళీ వర్షాలు
7: పోయినాయి గానీ పర్వాలేదు కదా నీళ్ల వసతికి.
8: సరే సరే, ఇక పర్వాలేదు, ఎందుకంటే పంటలకు మంచిగానే అందిస్తుంది.
7: వర్షం బాగానే పడ్డది, పంటలకు కూడా మంచినే ఉంది. విఠల్ ఏ పాట విందాం ఈరోజు?
8: భక్త ప్రహ్లాద నుంచి రారా ప్రియా సుందర అన్న పాట కావాలి మేడం.
7: తప్పకుండా మీరు అడిగిన పాటనే వినేద్దాము. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
8: సరే మేడం.

సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక సదుపాయం ఉంది, ఉత్తరాల ద్వారా కూడా సినిమా పాటలను కోరే అవకాశం. మీకు అందిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అయితే ఉత్తరం ద్వారా సినిమా పాట కోరిన శ్రోతలు, వాన చిత్రం కోసం ఎదుట నిలిచింది అనే పాట వినిపించండి అంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరిక మేరకు వాన చిత్రం నుంచి పాట విందాం. మీరు కూడా ఉత్తరం ద్వారా సినిమా పాట కోరి మేం ప్రసారం చేస్తున్న సినిమా పాటల కార్యక్రమాల్లో మీ పేరు చదివి మీకు నచ్చిన పాట కోసం మీరు రాయాల్సిన చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ 504001. ఈ చిరునామాకు మీరు ఉత్తరాలు రాసి పంపితే మీ పేర్లు చదివి మీకు నచ్చిన పాటను వినిపించేస్తాం.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఈఎల్టీ సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు మరికొద్దిసేపట్లో సమావేశమవుతారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరగనుంది. నిన్న ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం వైభవంగా ముగియగా జాతరలో రెండో రోజైన ఈ ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 భూముల్లో వెలసిన పారిశ్రామిక షెడ్లు దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే నివాస గృహాలను వదిలిపెట్టారు. ఈ కూల్చివేతలను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గుచూపారు. ఇరాన్పై భారీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి ఈ రోజు మధ్యాహ్నం నుండి చర్చలు జరుపుతామని ప్రకటించారు. మిత్రదేశాల కోరిక మేరకు విధ్వంసాన్ని నివారించి ప్రాణాలను రక్షించేందుకు సైనిక చర్య పక్కనపెట్టి సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పెరూలోని ప్రసిద్ద నాస్కా లైన్స్ ను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటక విమానం కూలి 13 మంది మృతి చెందారు. ఈకా నగరం నుంచి బయలుదేరిన ఈ ఏరోడియానా సంస్థ విమానం నాస్కా శివార్లలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పెరూ పైలట్లతో పాటు 7 ఇటలీ, 2 జర్మనీ, 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా క్రీడల అధికారిక జెండా బాటన్ను భారత బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి అథ్లెట్ నీరజ్ చోప్రా దీన్ని అందుకున్నారు. దీంతో తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా భారత్కు బదిలీ అయ్యాయి. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. రాష్టంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుండి 2020 సంవత్సరం వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ ని ముందుగా ఈ సూపర్ హిట్ సాంగ్ తో మొదలు పెట్టేద్దాం.

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ కిరణ్ ఉదయరేఖ భాను రియాన్ష్ అన్మహిత్ కుటుంబ సభ్యులు అలాగే నందిపేట నుండి వెంకటేష్ నేరెడ్మట్ నుండి సురేష్ యాదాద్రి జిల్లా గొల్లేపల్లి నుండి ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వినోద్ కుమార్ నిహారిక గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్. అలాగే మీరు కూడా మీకు నచ్చిన సూపర్ హిట్ సాంగ్ వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324 0852కు మీ పేరును పాట వివరాలను మెసేజ్ చేయండి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే అనితతో. తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ కుటుంబ సభ్యులు, పోచంపాడు నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత్, నిశాంత్, విమల, భారతి, నాగరాజు, నవతి, సైనిక్పురి నుండి, చిలకలగూడ, సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, జయరాం, రాధ, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, వీరేశం కుటుంబ సభ్యులు కోరుతున్నారు కోడుమూరు కర్నూలు జిల్లా నుండి. వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి సాగర్ రాణినా రెడ్డి పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులు

0: మనకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి రాజేశ్వర్ శ్రావ్యరాజు, వర్షిణి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేష, కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం, మహబూబ్నగర్ మూసాపేట నుండి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. వీరంతా కోరుతున్న పాట శక్తి చిత్రం నుండి హేమచంద్ర సైంధవి పాడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి, మాలక్ష్మి మాధవి, భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుండి, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట నుండి స్వరాగిణి, రవికుమార్ స్వరూప, శ్వేత, శృతి కుటుంబ సభ్యులు, జిల్లల్గూడ నుండి హరనాథ్, సీతాఫల్ మండి నుండి అనిత, యలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే పెడన నుండి భాస్కర్, మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, ప్రహ్లాద్, అపూర్వ, రియాన్ష్, వీరంతా కోరుతున్న పాట డీజే చిత్రం నుండి కార్తికేయం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ అనిత. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మెహదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, రాజు, అనుష, సాయి కార్తీక్, ఉత్తేజ్, కృష్ణ చౌటుప్పల్ నుండి, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. వీరంతా కోరుతున్న పాట చలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునీరు లక్ష్మయ్య జంగమ్మ, వినోద్ కుమార్ నిహారిక, పూర్ణ తేజశ్రీ తనుజ శ్రీ హరి దీక్షిత్, అలాగే కీసర మండలం షేరియాల నుండి గోపాల్ వేదగిరి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామనందన్, రఘునాథ్పురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీరంతా కోరుతున్న పాట సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ ధనంజయ్ పాడిన పాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కార్యక్రమంలో తర్వాతి పాట ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియా హేమేష్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజూరాబాద్ నుండి గట్టన్న బుచ్చన్న ఎర్రన్న మధురక్క ఓదెక్క మాధవి రానక్క కోమల వంశీ గంగోత్రి కుటుంబ సభ్యులు అల్మస్గూడ నుండి దమ్మోజు మధుసూదన్ ఆచారి శ్రీవాణి రవీందర్ రాధికా నవీన్ సౌమ్య త్రిలోక్ నేహాన్ భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాస్ విజయ వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత.

0: ఇది ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు ఆదిభట్ల నుండి, గోపీకిషన్, ఉమావతి, వెంకటేష్ కల్వకుర్తి నుండి, ఆల్మస్గూడ నుండి దమ్మోజు మధుసూదన్ ఆచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, సౌమ్య కుటుంబ సభ్యులు, నాగ్నాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, కళ్యాణి, హైదరాబాద్ నుండి లతా, సంపత్, రామకృష్ణ, సంపూర్ణ, మౌనిక, హర్షిణి ఆదిలాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కలేజా చిత్రం నుండి హేమచంద్ర, శ్వేత పాడిన ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674.

7671926674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజు, అనుష, సాయి, కార్తీక్, ఉత్తేజ కృష్ణ, ఎడవల్లి మండలం జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాన్, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఆర్మూర్ రామ్నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లితిక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృశ శ్వేత, వీరంతరూ కోరుతున్న పాట ఆరెంజ్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ పాడిన ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీతో సూపర్ హిట్ సాంగ్స్ మీకు వినిపిస్తూ అలనాటి ఆపాత మధురాలు మీతో పంచుకోవడానికి అనుపమా గారు రెడీగా ఉన్నారు. సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగ సాగింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. అసాధారణ ప్రతిభ, పట్టుదలతో రాణించిన అథ్లెట్ల కృషి దేశ యువతకు స్పూర్తినిస్తుందని పేర్కొంటూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయంటూ వైరల్ అవుతున్న వీడియోను నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను దారి తప్పించేందుకు పాత వీడియోను తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల

0: లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంపీలోని దత్యాస్థానానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని 20 టేబుళ్లపై లెక్కింపు జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ జన్సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 1161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానికంగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త వరి వంగడాల ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఆమె ఒక వెండి తెర వేల్పు, సిల్వర్ స్క్రీన్ ఐకాన్.

0: ఆమె ఒక ఫ్యాషన్ క్వీన్, అందాల రంగుల సీతాకోకచిలుక.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిందే కడుపిల్ల. పచ్చగడ్డి

భీష్మ చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు తెరకు పరిచయం. దాదాపు మర్చిపోయేంత చిన్న పాత్ర, కానీ మర్చిపోనివ్వని అభినయం వాణిశ్రీగారిది. నా టాలెంటే నా ఆయుధమని నేటికి కూడా చెప్పుకునే వాణిశ్రీగారు, సినీ ఖాతాలో ఎక్కువ శాతం సూపర్ హిట్ పిక్చర్సే ఉన్నాయి. మరి మీకు వాణిశ్రీగారి చిత్రాలతో ఉన్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకోండి 0402324085 2కి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఖమ్మం నుంచి కృష్ణకుమారి గారు ఏం రాస్తున్నారంటే, వాణిశ్రీ గారి సినిమా అంటే ఇంట్లో గొడవపడి మా అమ్మతోటి టికెట్ కి డబ్బులు అడిగి మరీ సినిమాకి వెళ్లేదాన్ని అని చెప్పి మరి ఇంకొంతమంది శ్రోతలు రాస్తున్నారు. ఈ పాట తర్వాత, ఒక హుషారైన పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి. ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మరి వడ్లమాని రవికుమార్ గారు అల్మాస్ కూడా నుంచి ఏం రాశారంటే, నవల హీరోయిన్ అంటే వాణిశ్రీ గారే, అప్పట్లో తన పాత్రలకు ప్రాణం పోసేవారు అని చెప్పి. నిజమే కదా, అప్పటి వరకు కథానాయిక కూడా మన ఇంట్లో అమ్మ అక్కల్లా సామాన్యంగానే కనిపించేవారు. మా అయితే ఇంకాస్త మంచి అంచులున్న చీరలు కట్టుకునేవారేమో వెండితెరపై. ఇదంతా రత్నకుమారి రాకముందు. అదేంటి, మనం మాట్లాడుకుంటున్నది వాణిశ్రీ గారి గురించి కదా, అంటే మరి వారి అసలు పేరు రత్నకుమారియే కదా. వాణిశ్రీ గారు నాయికగా నిలదొక్కున్నాక నట విశ్వరూపం మాత్రమే కాదు, ఫ్యాషన్ల పరంపరను తెలుగు తెరకు పరిచయం చేశారు. తడిసి ముద్దైపోయింది తెలుగు సినిమా. నెయిల్ పాలిష్ కూడా మ్యాచింగ్ ఉండాల్సిందే. ఇక హెయిర్ స్టైల్ అయితే ప్రతి పాటకు వేరేగా స్టైలిష్ గా ఉండాలి. చీరలు అడగకండి, వాణిశ్రీ చీరలు అని మార్కెట్లో కూడా అమ్మేంత గొప్పగా ఆవిడ చీరలు డిజైన్ చేసుకునేవారు. అంతటి గ్లామర్ ని తీసుకొచ్చారు వెండితెరకు వాణిశ్రీ గారు.

0: శ్రోతలందరూ తమ అభిప్రాయాలు పంపిస్తున్నారు. మంగ భాస్కర్ సికింద్రాబాద్ నుంచి ఏం పంపించారంటే, అప్పట్లో చీర కట్టు అందంగా ఉంటే వాణిశ్రీ గారితో పోల్చేవారు అని చెప్పి. నిజమే, ఆవిడ చీర కట్టుకోవడం కూడా ఒక స్టైల్. అంటే ఇంత బాగా కూడా చీర కట్టుకోవచ్చా అని చెప్పి తెలుగువారికి కట్టుకుని మరీ తెరపైన చూపించేశారు. ఇలాంటి అద్భుతమైన నటన, ఇంతటి ఆర్భాటం, అట్టహాసం అన్ని బాగున్నాయి. మరి అసలు వెండి తెరకు ఎలా పరిచయం అయ్యారు? తొలిగా చేసింది కన్నడ సినిమా. అసలు ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలుగు తెరకు పరిచయం అయ్యారని అనుకుంటారు చాలా మంది, కానీ ఆవిడ కెరీర్ మాత్రం కన్నడ సినిమాతో మొదలైంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు వాణిశ్రీ గారు. ఎలాగైనా చదివించమన్న తండ్రి మాట తల్లి తూచా తప్పకుండా పాటించి వాణిశ్రీ గారిని వారి అక్కను కూడా చదివించారట. అలా భరతనాట్యం కూడా స్కూల్లో నేర్చుకున్నారు. స్కూల్లో నేర్చుకున్న టైంలో ఏమైంది, స్కూల్ తరఫున నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. అలాంటి సమయంలో కన్నడ నిర్మాత దర్శకులు హొసుగునూరు కృష్ణమూర్తి గారు చూసి, ఈ అమ్మాయికి నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తాను, సావిత్రిలా ఉంది అని అడిగితే వాణిశ్రీ గారైతే ఎగిరి గంతేసింది. కానీ తల్లి మాత్రం ఒప్పుకోలేదట. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల,

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:29 గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి, వారి పుట్టినరోజును పురస్కరించుకుని. మరి ఇందాక చెప్పాను కదా, ఒక కన్నడ నిర్మాత దర్శకులు వీరికి సినిమాలు ఆఫర్ ఇచ్చారు అని చెప్పి తల్లి ఒప్పుకోలేదు. మరి ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఇంతకీ వాణిశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలే. తల్లి ఒప్పుకోవాలి అని దండం పెట్టుకుంటూ స్కూల్ నుంచి వెళ్లిందట. అమ్మ ఒప్పుకోవా ప్లీజ్ ప్లీజ్ అని ఇలానే చిన్నపిల్ల కదా మరి బతిమలాడిందట. చిన్నారి రత్నకుమారి, నువ్వు నర్స్ అవ్వాల్సిందే, ఇలా సినిమాలు వేషాలు అంటూ వెళ్లిపోతే కుదరదు అని చెప్పి తల్లి పట్టుదల. సరే అమ్మా, నేను చదువుకుంటూ నటిస్తాను అని ఒప్పించిన ఆ క్షణం ఎంత బలమైనదో, ఎంత మంచిదో. లేకపోతే మనకు గ్లామర్ క్వీన్ కళాభినేత్రి వాణిశ్రీ గారు ఎలా వస్తారు చెప్పండి? కన్నడ చిత్రంలో షూటింగ్ అయితే మొదలు పెట్టేశారు. మరి కన్నడ భాష రాదు కదా, సో కన్నడ పదాలని తెలుగులో రాసుకుని చదివి దిగ్విజయంగా పూర్తి చేశారు వాణిశ్రీ.

చాలా మంది శ్రోతలు తమ స్పందన పంపిస్తున్నారు. హేమలత విశ్వనాథ్ చోటుపల్లి నుంచి ఏం రాస్తున్నారంటే, అప్పట్లో వాణిష్టి గారి హెయిర్ స్టైల్ అంటే చాలా బాగుండేది, మాకు చాలా నచ్చేది అని. అలాగే నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్ ఏమంటున్నారంటే, వాణిష్టి గారు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో సన్నివేశాలు చాలా బాగున్నాయి అని చెప్పి. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము వాణిశ్రీ గారి గురించి కదా. సో కన్నడ సినిమా అయిపోయాక 2 సంవత్సరాలు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. తర్వాత అందరూ సావిత్రిలా ఉందని పోలిక తెస్తుంటే నచ్చలేదట వాణిశ్రీ గారికి. నా ఐడెంటిటీ నాకుండాలి అని అనుకున్నారు. సో ఏం చేశారో తెలుసా, డైటింగ్ కఠినంగా చేసి సన్నగా చాలా స్లిమ్ గా తయారై తన నటనతో ఆహార్యంతో అందరి మెప్పు పొందిన వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకని మనం వివిధ భారతిలో జరుపుకుంటున్నాం కదా మరి. సో ఇంకొన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి వాణిశ్రీ గారికి, ఈ రత్నకుమారి అన్న అమ్మాయికి వాణిశ్రీ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారా పేరు? తెలుగునాట మారుమోగిపోయిన ఆ పేరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనందరం అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి, మన పేరు ఎవరన్నా మారుస్తామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోమే. మరి అప్పట్లో తారలందరూ ఎలా ఒప్పుకునేవారు? దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసా? ఏవిఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మే సినిమాకి ఆడిషన్స్ పెట్టారు. ఆ ఆడిషన్స్ లో రత్నకుమారిని పరీక్షించి, అబ్బే ఈ అమ్మాయి పనికిరాదు, పన్ను మీద పన్ను చిన్నగా ఎత్తుగా ఉంది, నప్పదు అని చెప్పి అంటే ఒక చైనీస్ డాక్టర్ గారిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారట మన వాణిశ్రీ గారు తల్లిని తీసుకుని. కానీ ఆయన తీరా ఈ పన్ను ఎందుకు పీకాలని అడిగితే అప్పుడు చెప్పారట, ఒక సినిమా కోసం అంటే అస్సలు వద్దు, ఈ పన్ను కనుక నేను పీకానంటే మీ కన్ను పోయే అవకాశం ఉందని హెచ్చరించడం వల్ల, తల్లి కూడా నో అని చెప్పడం వల్ల ఆ పన్ను అయితే పీకించుకోలేదు. మరి ఈ ఆడిషన్స్ కి ముందర ఒక రోజు ముందర జరిగిన కథ ఏంటి అంటే, ఈ సినిమా ఏవిఎం చెట్టిఆర్ గారితో పాటు ఎస్వి రంగారావు గారు కూడా పార్ట్నర్షిప్ తో తీయాలన్న ఆలోచన. వెంటనే రత్నకుమారి గారి దగ్గరికి వెళ్లిపోయారు, అడ్వాన్స్ ఇచ్చారు, ఈ రోజు నుంచి నీ పేరు వాణిశ్రీ అని చెప్పి అన్నారట. అది కథ. ఇందుకీ పన్ను అయితే పోలేదు కానీ కొత్త పేరు మాత్రం వచ్చింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:46. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఏవీఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మే సినిమాకి రిజెక్ట్ చేశారు వాణిశ్రీ గారిని అని. అదే ఏవీఎం చెట్టిఆర్ గారు తర్వాతి కాలంలో 6 చిత్రాలు చేశారు వీరితోటే. అది కళకిచ్చే విలువ, కళాకారులకిచ్చే

గౌరవం. మరి ఆ గౌరవం అందుకోవడానికి వాణిశ్రీ గారు ఎంత బాగా నటించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న చిక్కుండేదట వాణిశ్రీ గారితో. ఏంటో తెలుసా, పొద్దున 7 గంటలకి కాల్ షీట్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవారు కాదట. ఎందుకు? ఎందుకంటే తను కొంచెం ఛాయ తక్కువ అని తెలుసు. మరి వెండి తెరపై అందంగా కనిపించాలన్న తపనతో 3 గంటలు మేకప్ టాప్ టు బాటం వేసుకోవడానికి పట్టేదట. అలా పొద్దునే 5 గంటలకి నిద్రలేచి 3 గంటలు మేకప్ వేసుకుని 9 గంటలకల్లా సెట్ పైకి వచ్చేసే వాణిశ్రీ గారితోటి అసలు అప్పట్లో నటులందరూ నటించడానికి ఎంతో ఉత్సాహపడేవారు. మన శ్రోతలందరూ కూడా రాశారు జీవన జ్యోతిలో వారు నటించిన అంటే వారు చూపించిన హావభావాలు ఇమోషన్స్ కానీ ఇప్పటి వరకు మేమెక్కడా చూడలేదని. మరి ఆ సినిమాలో ఒక మంచి పాట మనందరికోసం.

అంత బానే ఉంది కానీ ఆ తలపైన అంతెత్తు కొప్పులేంటి, ఆ బరువేంటి, ఎందుకు ఇంత హింస పడ్డారు వాణిశ్రీ గారు అని ఒకసారి ఎవరు అడిగేశారట. దీనికి కూడా ఒక లెక్ ఉంది మరి. ఎస్పీ అని ఒక హెయిర్ డ్రెస్సర్ అప్పట్లో లండన్ నుంచి మద్రాసుకు వచ్చారు. వాణిశ్రీ గారేం చేశారు, తన విగ్గులను తయారు చేయమని ఈయన దగ్గరికే పంపిస్తే తిరుగుటపాలు ఆయనే స్వయంగా ఇంటికొచ్చి వాణిశ్రీ గారిని చూసి కలిసి మాట్లాడారట. ఆయన ఒక మాట చెప్పారట, అమ్మా నేను మీకు ప్రతి సినిమాకి ఒక వెరైటీ అందిస్తాను, లీవ్ ఇట్ టు మీ అని. తీరా పెట్టుకుని అతనిలో చూసుకుంటే బరువుగా ఉంది కానీ బానే ఉన్నాను కదా, మరి దర్శక నిర్మాతలు ఒప్పుకుంటారా అన్న అనుమానంతోటే సెట్ల పైకి వెళ్లేవారట వాణిశ్రీ గారు. అలా వాణిశ్రీ గారి కొప్పు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు కదా.

మరి ఫ్యాషన్ క్వీన్ వాణిశ్రీ గారిలోని స్టైల్స్ ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, సెట్ మీదకి పసుపచ్చ చీరకి పసుపచ్చ బొట్టు పెట్టుకుని వెళ్లారట. పుల్లయ్య గారు ఒప్పుకోలేదు. అమ్మా ఏంటిది ఎర్రబొట్టు కదా పెట్టాలి అనంటే ఇదే ట్రెండ్ అండి అని నమ్రతగా నచ్చ చెప్పిన రారాణి వాణిశ్రీ గారు. ఇక నగలు, క్యాలెండర్ల పైన కనిపించే పూలను తోరణాలను కట్ చేసుకుని వాటిని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసుకునేవారట. నిజానికి ఇంత అవసరముందా ఒక నాయకకు అంటే లేదు, కానీ ప్రత్యేకంగా తాను కనిపిస్తే చిత్రానికి కూడా లాభం, సినిమా బతకాలి అన్న ప్రేమే వారిని ముందుకు నడిపించింది. పొగరుబోతుగా హీరోలకు సవాల్ విసరగలిగే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. అదే సమయంలో ఇంతటి ఫ్యాషన్ అభిమాని బాపు గారి చేతిలో మేకప్ లేకుండా

గోరంత దీపంలోనూ నటించి మెప్పించిన కళాభినేత్రి. ఏ సినిమాలోనూ వాణిశ్రీ గారు నటించలేదు, జీవించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, హర్నాథ్, శోభన్ బాబు ఇలా రెండు తరాల నటులతో నటించి, నర్తించి, నాటకీయంగా డైలాగ్స్ పలికించి, సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న నటి వాణిశ్రీ గారు వీరితో మాత్రమే కాదు, తర్వాతి తరాలలో నాగార్జున లాంటి కుర్ర హీరోలకు అత్తగా కూడా నటించి మెప్పించారు. మరొకసారి వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

ఇంతకీ ఈ 17 సెకండ్ల కథ ఏంటి ఎదురు చూస్తున్నామంటారా? జార్ఖండ్ రాష్ట్రంలోని గోడ్డా జిల్లాలో లాల్ మాటియాలో పుట్టాడు దేవ్గన్ మరాండి అనే వ్యక్తి. గ్రామంలో కుస్తీ పోటీలు చూస్తూ పెరిగాడు ఈ పిల్లాడు. ఇంతకు మించి ఏదైనా ఉండాలి, అది నేను నేర్చుకోవాలి అనుకున్నాడు. ఇంట గెలిచి వచ్చి రచ్చ గెలవమన్నాడు తండ్రి. ఊర్లో గురువుతో శభాష్ అనిపించుకుని ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు దేవ్గన్. ఇంతకీ దేవ్గన్ ఏం సాధించాడు విన్నాలి, మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చేతిని స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, లాల్ మాటియాలో పుట్టిన దేవ్గన్ మరండి ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు ఏదన్నా సాధించాలని. ఢిల్లీకి వెళ్లి ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు దేవ్గన్. ప్రపంచ దేశాలలో ఉన్న కొన్ని ఆటలను బాక్సింగ్ తో కలిపి కాస్త వేరియేషన్స్ జోడించి చేసే కుస్తీ పోటీ లాంటిదే ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. కానీ టెక్నిక్ చాలా చాలా కష్టమంటారు సాధకులు. ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు కదా. దేవ్గణ్ కూడా ఎంఎంఏ ట్రైనింగ్ ని ఇష్టంగా నేర్చుకున్నాడు. చాలా దెబ్బలు తగిలేవి అనుక్షణం కుంగిపోయేవాడు. కానీ ఆ కుంగుబాటులోంచే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పైన పట్టు సాధించాడు.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందుతున్న దేవ్గణ్ మరండి గురించి. మరి ఈ అబ్బాయి అత్యంత కఠినంగా సాగిన ట్రైనింగ్ ని చాలా ఓపికగా నేర్చుకున్నాడు. లక్ష్య సాధన కోసం ఏదైనా చేయాలనుకున్న దేవ్గణ్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తనను తాను ట్రైన్ చేసుకున్నాడు. రాయ్పూర్లో 3 సార్లు ఈ ఎంఎంఏ పోటీల్లో గెలిచాడు. ఇవి జాతీయ స్థాయిలో సాగాయి. ప్రత్యర్థి కన్ను మూసి తెరిచే లోపల మట్టి కరిపించడం ఎలాగో మెళుకులు నేర్చుకున్నాడు.

దేవ్గణ్ మరాండి ఎంఎంఏలో అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేషనల్స్ లో గెలిచాడు. మరి గత నెల ఇంటర్నేషనల్ మ్యాచ్ అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ కు చెందిన సునీల్ పన్ మంచి పేరున ఎంఎంఏ క్రీడాకారుడు 65 కేజీల ఫెదర్ వెయిట్ కేటగిరీలో ఇతనితో భారత్ తరఫున తలపడ్డాడు దేవ్గణ్. 17 సెకండ్ల సమయంలో సునీల్ ను ఓడించి చరిత్ర లిఖించాడు. స్టేడియం అంతా ముందర ఆశ్చర్యపోయింది, తర్వాత హోరెత్తింది జయ జయధ్వాని.

చిన్న ఊరు, సామాన్యమైన నేపథ్యం, కానీ నేర్చుకోవాలన్న ఆశ, గెలవాలన్న తపన. దేవ్గన్ను ఎంఎంఏ పోటీల్లో నేడు ప్రపంచ పటంలో క్రీడాకారుడిగా నిలబెట్టింది. దేశానికి మరిన్ని పథకాలు తేవాలన్నదే ఇతని ఆశ. ఈసారి 10 సెకన్లలోనే గెలవాలన్న అతని మనస్సులోని కోరిక తీరాలని మనందరం కోరుకుందాం. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్

0: 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: ఇండియా సెకండ్ అండ్ ఇంప్రెసివ్ ఫోర్త్ పొజిషన్ ఇన్ ది కామన్వెల్త్ గేమ్స్ మెడల్ టాలీ, విన్నింగ్ 39 మెడల్స్ ఓవర్ ఆల్. స్క్రిప్టెడ్ హిస్టరీ బై రిజిస్టరింగ్ ద బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కామన్వెల్త్ పారా గేమ్స్. ది రిమార్కబుల్ అచీవ్మెంట్ హ్యాస్ బ్రాట్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ హానర్ టు ది నేషన్ అండ్ బేర్ టెస్టిమనీ టు ద గ్రోయింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 ఓవర్ ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37 పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్టపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీదేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్టపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ వఖ్తియార్ ఒదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమాపేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా

0: అంగంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మరి ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారమంతా మనం జరుపుకుంటున్నాం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. నవజాత శిశువుకి తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముర్రిపాలు అంటే పుట్టిన వెంటనే, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే ముర్రిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది స్త్రీలలో ఉన్న కొన్ని అపోహలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తినాల్సినవి ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈ ట్వీట్లో.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఈ ట్వీట్లో ఈ రోజు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా కొన్ని అపోహలు కొందరు స్త్రీలలో ఉన్నాయని చెప్పాను కదా. పిల్లలకి పాలిస్తే మంచిదే, కానీ నా అందం కోల్పోతానేమో అన్నది కేవలం అపోహ మాత్రమే. తల్లి పుట్టిన బిడ్డకు పాలిస్తే పెరిగేది అనుబంధంతో పాటు ఆరోగ్యం కూడా. నిపుణుల సూచనలు ఏం చెప్తున్నాయంటే, పాలివ్వకుండా ఉంటే ఒక్కొక్కసారి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందట. మరి బాలింతలు ఏం తినాలి, మాట్లాడుకుందాం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 12:50 ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి తల్లిపాల వారోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అప్పుడే పిల్లలకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే మంచిది అని చెప్పి ఇందాక చెప్పాను కదా మీతో, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి పాలు, గుడ్లు, పప్పులు, కూరగాయలు బాగా తినాలి. మాంసాహారులైతే చేపలు కూడా తింటే మంచిదని డాక్టర్స్ సూచిస్తారు కూడా. ఇక నువ్వులు, ఇవి చాలా మంచివి. కాల్షియం, ఐరన్ ఇవ్వడంతో పాటు బోన్ హెల్త్ కి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రాంతాల్లో నువ్వులుండలు బాలింతలకు పెడతారు. అలాగే తెలగపిండి అంటే నువ్వుల అచ్చులతో తయారయ్యేది, దీన్ని కూరల్లో కలిపి బీరకాయ, దొండకాయ లాంటివి వీటితో కలిపి వెల్లుల్లిపాయ పోపు వేసి తల్లికి పెట్టడం ద్వారా ఆరోగ్యంతో పాటు పాలు ఇవ్వడానికి తగినంత శక్తి లభిస్తుంది.
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

బాలింతలు అంటే అప్పుడే శిశువుకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే బాగుంటుందని మనం ఈ ట్వీట్ లో మాట్లాడుకుంటున్నాం కదా. మునగాకు పొడి, కారపొడి, శుంఠి పొడి ఇలాంటివి మొదటి నాలుగు ముద్దల్లో బాగా నెయ్యి వేసి కలిపి తినిపించాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటి, నెయ్యి వేసుకొని తింటే లావవుతామని. నిజానికి అది తప్పు, ఇది అపోహ మాత్రమే అన్నది నిపుణులు చెప్తున్నారు. తల్లి నడుంకి, బ్యాక్ బోన్ కి ఈ నెయ్యి ఎంతో మంచిది. అలాగే ఈ పొడులు కూడా చాలా ఉపయోగపడతారు, పాలు కూడా బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్స్ అప్పుడే పుట్టిన పిల్లలకి 10 సార్లు రోజుకి కనీసం పాలు ఇవ్వాలి అని చెప్పి డాక్టర్స్ సూచిస్తారు. మరి సూచన అయితే పాటించాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. సో చక్కగా తినాలి, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తినాలన్నదే డాక్టర్స్ చెప్తుంటారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా. ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మరి బాలింతలు ఏం తింటే మంచిది వారి ఆరోగ్యానికి అని చెప్పుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా తినడం వల్ల రొమ్ముపాలు బాగా వస్తాయని ఉత్తర భారతీయుల్లో నమ్మకం. అలాగే వారందరూ చాలా తింటారు కూడా. ఇక పనీర్, ఇది ప్రోటీన్ ని అందిస్తుంది. ఆకుకూరలు మాంసకృతులను అందిస్తాయి. పాలిచ్చే తల్లి ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. అలాగే సరైన పోస్చర్ లో కూర్చుని పాలివ్వడం వల్ల తనకు బిడ్డకు మేలు. ఇంట్లో పెద్దవారి సలహా, డాక్టర్ సూచన మేరకు కడుపు నిండా భోజనం చేసి అపోహలకు చెక్ పెట్టి బ్రెస్ట్ ఫీడింగ్ లోని మాధుర్యాన్ని అనుభవించమని, బిడ్డకి తల్లిపాల వల్ల ఎంత ఆరోగ్యమో తెలియచెప్పడానికే ఈ తల్లిపాల వారోత్సవాలు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ అ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ వాట్ వర్క్స్. జీవితంలో సుస్థిర ప్రారంభానికి బ్రెస్ట్ ఫీడింగ్ పనిచేసే విషయాలను బలోపేతం చేయండి అని ఈ చక్కటి నినాదంతో అందరిలో మనందరం కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం. తల్లిపాలకే మన ఓటు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. ఆలిండియా కోట కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్బంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా తాను కాపాడుతున్నా ప్రజలు తన మాట వినడం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అమ్మవారు పలికినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం కార్యక్రమంలో అమ్మవారు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి సౌకర్యాలు కల్పించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మూడింతల భక్తులు వచ్చారని చెప్పారు. జోగినులను మున్సిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా తీసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని, విగ్రహ ప్రతిష్టాపనపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
1: ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు, ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహి అనేది తాని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల

0: ఎన్నికల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా
1: అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు తమ విజ్ఞానాన్ని మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2047 నాటికి రాష్ట సంపదను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, విదేశాల్లోని వారు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణ ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం దిగువ వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయ నీటి మట్టం 849.70 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం నెమ్మదించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 10,358 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నిల్వ 31.92 టీఎంసీలకు చేరుకుంది. కడెం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదలవుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద 2 రోజులు ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు 12,903 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండగా మానేరు మూలవాగుల నుంచి వరద నీరు చేరుతోందన్నారు. ప్రాజెక్టులోకి 12,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇందులో మూలవాగు, మానేరువాగు, వరద కలువ ఇన్లెట్స్ ద్వారా 1,270 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంప్ హౌస్ ద్వారా 11,450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటన చేసింది. ఇదిలుండగా వాస్తవానికి బడ్జెట్లో 18.94 కోట్ల రూపాయలు మాత్రమే చేపల పంపిణీకి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మరో 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. వైద్య కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 8వ తేదీన 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సీట్ అప్గ్రేడేషన్ ఎంచుకునే విద్యార్థులకు భౌతిక హాజరు నిబంధనను రద్దు చేయడం సహా పారదర్శకత కోసం ఎంసీసీ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో మొత్తం 5,09,014 కుటుంబాలకు 5,02,509 కుటుంబాల సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెప్పారు. దీంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి 98.22% చేరుకుంది. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 97.73% నమోదైంది. ఇప్పటి వరకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో 73,912 మంది ఉన్నట్లు గుర్తించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 2026 ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్టంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక శిక్షకి తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని, ఇంకా ఉద్యోగాలు

0: మాత్రం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరస నిస్పృహ నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు.
1: యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్ లో అక్కడే పెట్టాం మీటింగ్, మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకు నాలుగేళ్లు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైందా?
0: దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో 5 స్థానాలు నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బ్యాటర్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో 13 స్వర్ణాలతో సహా 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో అనుగ్యాన్ అనే 3 నెలల రెసిడెన్షియల్ కోర్సును ప్రారంభించింది. స్వచ్ఛ ఇంధన సాంకేతికతో నిపుణులను సిద్దం చేయడం, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం అణుగ్యాన్ అనే కార్యక్రమం ఉద్దేశమని డైరెక్టర్ బిఎస్ మూర్తి చెప్పారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆధునిక వెబ్సైట్ రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు, అనుమతులు, సేవల ట్రాకింగ్, మార్గదర్శకాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస తెలంగాణీయులు తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరి షో టైం కార్యక్రమానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తాను. 0402324082 0402324285 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి సులభమైన ప్రశ్నలే అడుగుతాము కాబట్టి మీ అందరూ జవాబులు చెప్పేస్తారు కాబట్టి ఈ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యము? ఆలస్యం మీదే అంటారా? అంటాను. ఎందుకంటే ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పాలి. ఈ రోజు జాతీయ అవయవ దాన దినోత్సవం, ఆర్గన్ డొనేషన్ డే. మరి మనము ఒకరము కనుక మన ఆర్గన్ డొనేట్ చేస్తే, మనము ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాక ఆర్గన్ డొనేట్ చేస్తే 8 మందిని కాపాడిన వారమవుతాం. సో అపోహలన్నింటినీ వీడండి, అవయవ దానాన్ని మీరు ఆలోచనగా అంటే ఓకే నేను కూడా చెయ్యాలి అన్న దానికి నిశ్చయానికి రండి. అవయవ దానం చాలా మంచిది, ఎందుకంటే ఇంతమందిని మనం కాపాడగలుగుతున్నాము. ఆ మనిషి లేకపోయినా కూడా 8 మందిలో వారు జీవిస్తూనే ఉంటారు. సో రైట్, మరి షో టైంకి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో భారతదేశానికి చెందిన ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరేంటి? యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలైలో మన దేశంలోని ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరు తెలిస్తే 0402324085 కీవర్డ్స్ చేసేయండి.

షో టైంలో తొలి ప్రశ్నగా అడిగాను, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో మన దేశంలోని ఒక ప్రాంతాన్ని చేర్చారు, ప్రాంతం పేరేంటి అని. జవాబేంటో తెలుసా? సారనాథ్. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో చేర్చుకుంది. మరి ఈ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు, రైట్ ఆన్సర్స్ చూసేద్దాం. సైనిక్పురి నుంచి ఎంఎస్ఆర్సీ మూర్తి, చింతల్ నుంచి శ్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి రజని రాజు, శ్రీనిధి దివాకర్, జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, పెడన నుంచి కనకరావు అప్పలరాజు, నిజామాబాద్ నుంచి రాకేష్, మురహరి యశోద, కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, అమ్మనగుర్తి నుంచి భూమిదిని లక్ష్మీనారాయణ, చిత్రియాల నుంచి వెంకటాచారి, ఆళ్లగడ్డ నుంచి పాలింపోలయ్య, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఖడ్గం సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ వినేశారు. మీరు వింటున్నారు షో టైమ్, ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే ఎప్పటిలాగే పరిగెడుతూనే ఉంది. 1:32 ఒంటి గంట దాటి 32 నిమిషాలు. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము రేడియో సెట్స్ ఆన్ చేసుకుని కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి చేరిపోయామంటారా? 0402324 0852, 0403240852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఈజీ పొడుపు కథ, మీ అందరినీ అడగబోతున్నాను, అంటే పొడవబోతున్నాను ఈ పొడుపు ప్రశ్నతోటి. ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు, నేనెవర్ని? ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు, నేనెవర్ని? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

கொடை சுட. மச்சிலிப்பட்டினம்.

షో టైమ్ లో ఇందాక అడిగాను, ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు నేనెవర్ని అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ పొడుపు కథకి సరైన జవాబు నీడ. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారంటే, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిలక్ నగర్ నుంచి మహేష్, మానస, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, చందనగర్ నుంచి విజయకుమార్, ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, అనిత, అలాగే కౌకూర్ నుంచి మహా

లక్ష్మీపీర్ జతిగూడ నుంచి శ్రీనివాస్, పెద్దంబర్పేట నుంచి అంబాదాస్, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, గీతానగర్ నుంచి సాయి మన్విత, ఆదిలాబాద్ నుంచి హర్షిణి, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, హంపాపురం నుంచి చిరంజీవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో, జాగ్రత్తగా వినండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటుడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఎస్, మరి అలా ప్రశ్న అడగగానే ఇలా జవాబులు పంపించేశారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు అని. జవాబు అందరికీ తెలిసిందే, బ్రహ్మానందం గారు 1000 చిత్రాలకు పైగా నటించి ఒక రికార్డ్ సృష్టించారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, సీతారాంపాక్ నుంచి అరవింద్ లావణ్య, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, నేరెడ్మెట్ నుంచి సురేష్, అలాగే మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, భువనగిరి నుంచి యాదగిరి, నందిపేట నుంచి మధుకర్, పోచారం నుంచి లతా, నందిపేట నుంచి వాణి, కోదడ నుంచి శ్రీనివాసరావు, నాగారం నుంచి శ్రీకాంత్, గౌతమి, హవేలీ నుంచి రాజు, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మూసాపేట నుంచి నరేష్ రోజా, భీమ్గల్ నుంచి రవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? జవాబు తెలిస్తే 0402324085 కి పంపించండి. నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది?

మహేశ్వరి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ హుషారైన ట్రాక్ వినేశాము. మరి ఇందాక నేను అడిగిన ఒక చిలిపి ప్రశ్న, నేతి బీరకాయలు సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? అసలేమీ ఉండదు కదా, కానీ కొంతమంది శ్రోతలు అంతే చిలిపిగా జవాబులు పంపించేశారు. 25% ఉండి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది పంపించారు. నవ్వేసుకుందాం అందరం కలిసి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారో, ఆర్మో నుంచి ప్రేమ్నాథ్, నిజాంపద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే అమన్ గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, హుడాకాలనీ నుంచి బుజ్జి, సికింద్రాబాద్ నుంచి మంగ, గజ్వేల్ నుంచి సుగుణ, పొదుటూరు నుంచి దస్తగిరి, మెదక్ నుంచి శేఖులు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కోదాడ నుంచి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, మారేడుపల్లి నుంచి సిరిమల్లి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, కీసర నుంచి బండికృష్ణగౌడ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: partially damaged houses and crop losses. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: News just in, the Lok Sabha has been adjourned till 11 a.m. tomorrow. The Indian Meteorological Department has issued an orange colour warning for heavy to very heavy rainfall over Arunachal Pradesh, Bihar, Sub-Himalayan, West Bengal and Sikkim for today. Heavy rainfall is also expected tomorrow over Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand and Uttar Pradesh. President Draupadi Murmu, Prime Minister Narendra Modi have congratulated the Indian contingent on its impressive performance at the Glasgow Commonwealth Games by bringing 39 medals. President Murmu expressed confidence that the sportspersons of the country will bring greater glory to the nation in the future international events. We have news just in, the Lok Sabha has passed the Supreme Court Number of Judges Amendment Bill 2026. And now before we end the bulletin, the headlines once again. Parliament proceedings disrupted following opposition protest over several issues. Counting of votes for by-elections in three assembly constituencies of Bihar, Gujarat and Madhya Pradesh underway. Delhi court acquits former WFI chief Brij Bhushan Sharan Singh in sexual harassment case filed by some women wrestlers. India achieves over 5 lakh Aadhaar verified organ donation pledges, stands third globally in number of organ transplants. US and Iran expected to hold next round of peace talks today. And Weather Department forecasts heavy to very heavy rainfall over Arunachal Pradesh, Bihar, Sub-Himalayan, West Bengal and Sikkim for today. With that, we end the midday news.
2: Akasavani. వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. దెబ్బకి బంగారం, ఓ బంగారం ధరకి దెబ్బ పడిందంటారా? కాదండి, కామన్వెల్త్ గేమ్స్ లో ప్రతి పంచ్ కి పసిడి మన ముంగిట. ఏంట ఆట? లేడి కూర్నలు అనుకున్న మన లేడీస్ బాక్సింగ్ లో మెరుపులతో లంఘించి ఇచ్చిన పంచ్ కి ప్రత్యర్థి మట్టికరడమే కాదు, దేశానికి ఈ బంగారు తల్లులు బంగారు పతకాలు తీసుకొచ్చారు. మాట్లాడుకుందాం ఈ శక్తిశీలు గురించి.

శనివారం జరిగిన కామన్వెల్త్ ఆటల పోటీల్లో బాక్సింగ్ విభాగంలో మన మహిళలు రెచ్చిపోయారు. 3 వారాల క్రితం అనారోగ్యంతో తీవ్రమైన బాధను భరించారు జైస్మిన్ లాంబోరియా. ఆట కోసం ఎంతో ధైర్యంతో అనారోగ్యాన్ని కూడా జయించి బరిలో దిగారు. 57 కేజీలు ఈ విభాగంలో పసిడి గెలిచింది జైస్మిన్. పసిడి గెలవడమే కాదు, దేశాన్ని కూడా మెరిపించింది. గెలుపే లక్ష్యంగా సాగిన జైస్మిన్ జ్వరాన్ని ఛూమంతరనేసింది. ఒక తుఫాను వేగంతో విజయాన్ని సాధించింది.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సెక్సీలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో టాక్ లో సమయం 2:27. మరి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్, అది కూడా బాక్సింగ్ విభాగంలో వచ్చిన అమ్మాయిల గురించి. ప్రీతి పవార్ 54 కేజీలు అంటే 54 కేజీస్ ఈ విభాగంలో ఆడిన భివానివాసి. చేత్తో పంచులు మాత్రమే కొట్టరు, మంచి పెయింటర్ కూడా. ఆట అంటే ప్రేమ. బొమ్మలు గీయడము, పేపర్ క్రాఫ్ట్ చేయడం కూడా ఈ అమ్మాయికి చాలా ఇష్టం. మరి దేశం కోసం మెడల్ సాధించాలంటే భివానివాసులకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? బాక్సింగే. స్కూల్ నుంచే బాక్సింగ్ నేర్చుకున్న ఈ 22 ఏళ్ల బాక్సర్ 2022లోనే ఆసియా క్రీడల్లో కాంస్యంతో మొదలుపెట్టిన గెలుపు మెజిలి. ఆ గెలుపు మజిలి ఎంత బలంగా ఉందంటే 2024లో కూడా అదే కంటిన్యూ చేస్తూ ఏషియా U20, 2025లో ఢిల్లీ బాక్సింగ్ కప్లలో కూడా స్వర్ణ పతకాలు తీసుకొచ్చింది. ఇక ప్యారిస్ లో ఒలింపిక్స్ జరిగే గుర్తున్నా 2024 సంవత్సరంలో, దీంట్లో ప్రీ క్వార్టర్స్ వరకు వెళ్లిన ప్రీతి తాజాగా కామన్వెల్త్ గ్లాస్కో స్కాట్లాండ్ లో కూడా గోల్డ్ మెడల్తో ఆకాశమే హద్దుగా సాగుతోంది. అసలు సూపర్ కదా, చిన్న పిల్లలు. అండ్ దాదాపు వీళ్ళందరికీ అంటే 20, 22, 25 ఈ ఏజ్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నా కెరీర్ ఇలా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, నేను ఇది చేయాలి, లేదా ఈ సినిమా చూడాలి, ఫ్యాషనబుల్ గా తయారవ్వాలి, ఇలాంటివి వీళ్ళెవ్వరూ ఆలోచించట్లేదు. వీళ్ల లక్ష్యం ఒక్కటే, దేశానికి మెడల్స్ తీసుకురావాలి. అద్భుతం అనిపించట్లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి హర్యానాకు చెందిన మరొక ముద్దుబిడ్డ ప్రియా ఘన్గాస్ కూడా భివానీ నుంచే వచ్చింది. ఆడాలి అన్నది కాదు ఈ అమ్మాయి లక్ష్యం, ఆడాలి గెలవాలి అన్నదే స్ఫూర్తి గీతం ప్రియాది. ఈ స్ఫూర్తి గీతంతోటే, ఈ మంత్రంతోటే ఆటకు దిగింది. 60 కేజీల విభాగంలో 60 కేజీస్ డిపార్ట్మెంట్ లో 2023లో ఈ అమ్మాయి నేషనల్ యూత్ ఛాంపియన్ అయింది. 2025లో U20 టోర్నమెంట్ లో కూడా రజత పతకంతో సరిపెట్టుకున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో శనివారం రోజు చెలరేగిపోయింది.

0: ధీరులైన ఈ స్త్రీమూర్తుల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్కసారి ఊహించండి, శనివారం రోజు అక్కడ జరిగిన సంఘటనలు. ఒకే రోజు 5 అమ్మాయిలు స్వర్ణ పతకాలు, అది కూడా బాక్సింగ్ లో. నిజంగా వీరు బంగారు తల్లులా. ఈ మహాలక్ష్ములందరికీ అభినందనల వెల్లువలు ఇలా దేశమంతా మాత్రమే కాదు ప్రపంచమంతా వెల్లువెత్తుతున్నాయి.
1: ప్లీజ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 42 నిమిషాలు. శక్తి సిలివింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. హర్యానా భివానీ జిల్లాలో ధనానాలు పుట్టిన సాక్షి చౌదరి బాల్యమంతా బాక్సింగ్ వాతావరణమే. టీవీలో ఆట చూడడం కాదు, స్వయంగా గ్రామంలో జరిగే పోటీల్లో చూడడం మాత్రమే కాదు పాల్గొనేది అమ్మాయి. ఒలింపిక్స్ 2012లో పతకం సాధించిన విజేందర్ సింగ్ ఈమెకు స్ఫూర్తి. ప్రత్యర్థి ఏమరుపాటుగా ఉన్నప్పుడు చిరుత వేగంతో పంచ్ చేయడం ఈ అమ్మాయి ఆట ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్ గా శనివారం సాక్షి చౌదరి కూడా కామన్వెల్త్ లో స్వర్ణ పతకం తీసుకొచ్చింది మన దేశానికి.

బంగారు పతకాలు గెలుచుకున్న అమ్మాయిల గురించి. అరుంధతి చౌదరి రాజస్థాన్లోని కోటా వాసి. 70 కిలోల విభాగం ఈ అమ్మాయిది. ఆశ్చర్యమేంటంటే తొలిగా బాస్కెట్బాల్ ఆడేది. అదేంటి, బాస్కెట్బాల్ ఆడే అమ్మాయి బాక్సర్ ఎలా అయిపోయిందంటారా, తర్వాత బాక్సర్గా మారింది. 2019 సెర్బియాలో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్, 2019లోనే యూత్ ఏషియా గేమ్స్లో బ్రాంజ్, 2021లో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం. పంచులతో నింపుకున్న ఆమె పతకాల ఖాతా ఇది. బాక్సింగ్ ఒక ఆట కాదు, అది నా ఊపిరి అనే అరుంధతి కూడా శనివారం గెలిచి మెరిసి మురిపెంగా పసిడిని భరతమాతకు అందించింది. సూపర్ కదా.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: బాక్సింగ్ అబ్బా, అమ్మాయిలేం చేస్తారు అన్న స్థాయి నుంచి స్వర్ణాలు తెస్తారు అన్నంత వరకు తీసుకువెళ్లగలిగింది మాత్రం ఈ శక్తిశీలురే. ఆటంటే ప్రాణం పెట్టి అనారోగ్యాన్ని, దెబ్బల్ని, కుటుంబాన్ని వెనక్కి నెట్టి దేశాన్ని ముందుకు పెట్టి పతకాల మూత మోగిస్తున్న వీరందరికీ సెల్యూట్, శుభాభినందనలు. మరిన్ని పతకాలు రావాలి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తోంది టీం వివిధ్ భారతి. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

కొద్దిగల్లా పదిగొట్టి సందిగ్గిపడిదాక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటల దాక. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం షురు అవుతుంది. దాంతోపాటు ఇవాళ కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీటితో ముచ్చట పెడతారు జి జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇవాళ పొద్దుమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. మీరు చెప్పే మంచి మంచి ముచ్చట్లతో పాటు మీకు ఇష్టమైన పాటను కోరినే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872329508 మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పండి పాటైనండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229508, మరొక నంబర్ 2300081. ఇక పాటల కార్యక్రమంలో ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా చాలామంది శ్రోతలు పాటని కోరుతూ ఉంటారు కదా. మరి ఈ పాటల కార్యక్రమంలో ఈరోజు నిజామాబాద్ నుంచి పల్లవి, మధుసూదన్, మాలవిక, శ్రీవల్లి, లలిత, కరుణాకర్ వారికి ఇష్టమైన పాటని వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట సువర్ణ సుందరి చిత్రం నుండి ఎస్ జానకమ్మ పాడిన పాటల తోటలు అనే పాటను మాకోసం వినిపించండి అంటూ సందేశం ద్వారా కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాటను వినేద్దాం. అలాగే శ్రోతలు, మీరు చుక్కకి ఇట్లా ఉత్తరాల ద్వారా పాటని కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: స్వామి మేడం.
1: స్వామి ఎక్కడి నుంచి?
2: మాది లక్ష్యపేట మేడం.
1: ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం మేడం.
1: ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి మరి వ్యవసాయం పనులు? వర్షాలు పడ్డాయి కదా
2: మేడం, ఎన్ని రోజులు వెళ్ళిన ప్రాబ్లం అని ఏం పనులు లేకుండా మొన్న 3 డేస్ పడ్డ వర్షాలకి నాట్లు వేస్తున్నాం, ఇక స్టార్ట్
1: చేసినాం. ఇప్పుడు వ్యవసాయం పనులు బాగా ఎక్కువ ఉంటాయి ఇక?
2: ఎక్కువ ఉంటాయి మేడం, ఇప్పుడు ఒక 10-15 డేస్ ఎక్కువ ఉంటాయి.
1: చెప్పండి ఏ పాట వింటారు?
2: నువ్వు వస్తావని భూమిల నుంచి పాటల పనులకి సాంగ్.
1: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్

0: సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: మీరు వింటున్నారు మాట చెప్పున రే పాట ఇనుండే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నమస్తే, ఆదినాథ్.
0: ఎక్కడి నుంచి ఆదినాథ్ గారు?
1: రిటైర్డ్ హెడ్ మాస్టర్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: శాంతినగర్.
0: శాంతినగర్ ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మాట చెప్పున్ రే పాటైన రే కార్యక్రమం రేపు వచ్చామట్టు ఐదు గొట్టంగా మాట చెప్పున్ రే పాటైన రే కార్యక్రమంలో మరెన్నో మీరు కోరిన పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కోలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. మొట్ట 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతీ యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, వారి లక్ష్యాలని వారి మాటల్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట పాటల నడుమ విందా. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి.
1: ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం. నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జాడే ఐశ్వర్య. తను నిర్మల్కు చెందిన వ్యక్తి. ఇక్కడ ఆదిలాబాద్ లో రిమ్స్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ చేస్తుంది. తన గురించి తను ఇప్పుడు చెప్తుంది. నమస్తే ఐశ్వర్య.
2: నమస్కారం మ్యామ్.
1: చెప్పండి, మీ గురించి చెప్పండి.
2: నా పేరు ఐశ్వర్య. నేను బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ రిమ్స్ కాలేజ్ లో చదువుతున్నాను. నేను నిర్మల్లో ఉంటాను, కానీ ఎడ్యుకేషన్ కోసం నేను ఆదిలాబాద్ రావడం జరిగింది.
1: మీ అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ గురించి చెప్పండి.
2: ఓకే మ్యామ్. మా అమ్మ పేరు రాజకుమారి, మా అన్న పేరు సాయివర ప్రసాద్. అన్నయ్య, అమ్మ, నేను మేమందరం జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము. మా అన్నయ్యది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మమ్మీ స్టాఫ్ గా వర్క్ చేస్తా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో మామిడలో మ్యామ్. అమ్మ లెక్చరర్ కాబట్టి సో స్ట్రిక్ట్ వైజ్ ఉంటారు. అన్నయ్య గ్రాడ్యుయేటెడ్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్. నాకు కొంచెం ప్యాషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో, కానీ ఏదైనా మాట్లాడడంలో నాకు ఉన్న ఒక స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈజీగా చాలా కమ్యూనికేట్ అవ్వగలుగుతాను మనుషులతో.
1: వాళ్ళిద్దరు కూడా నిన్ను మంచిగా ప్రోత్సహిస్తూ
2: ఉంటారన్నమాట,
1: కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అంతే కదా.
2: ప్రతి పనుల్లో నాకు ఇది నచ్చిందంటే సరే చేయండి అని దాని గురించి చెప్పి సరే నీకు ఇష్టమైతే చేయండి అని అంటుంటారు.
1: సరే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మొదటగా మీకు నచ్చిన పాట ఏంటి, ఏ సినిమాలోది, ఎందుకు ఇష్టం ఆ పాట అంటే?
2: నాకు మొదటిగా నచ్చిన పాట కడలే కనులే. అది డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి వచ్చింది. అంటే అక్కడ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కనెక్షన్ అనేది చాలా ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ పాటలో.
1: అదంటే నీకు ఇష్టం?
2: అవును.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఐశ్వర్యతో మాట్లాడుతున్నాం మనం. ఐశ్వర్య, ఇంతకు ముందు చెప్పినావు నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నానని, అయితే ఈ చదువునే ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి?
1: బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ అనేవి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చాలా, అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా బీఎస్సీ నర్సింగ్ తీసుకునే వాళ్ళు అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మనం పేషెంట్స్ తోటి డీల్ చేస్తున్న, ఒక మనిషి ప్రాణంతో డీల్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రాక్టీస్ ఉండబడుతుంది అది ఆ కోర్స్ ఎంచుకోవడానికి. మనం ఇప్పుడు వేరే కోర్స్ అంటామా, ఇంజనీరింగ్ కానీ ఏది తీసుకున్నా టెక్నికల్ గా తీసుకువస్తుంది, కానీ ఇక్కడ అయితే మనం మనుషులతో డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మనుషులు ఉండరు, ఇది ప్రాబ్లం అవుతుందని ఉండదు. కానీ బీఎస్సీ నర్సింగ్ లో ఒక మనిషి, అంటే ఎథికల్ గా థింక్ చేస్తాం మనం. సింపతి, ఎంపతి అనేది ఈ బీఎస్సీ నర్సింగ్ లో చూపిస్తాం. వాళ్ళ సిచ్యువేషన్ నుండి మనం బాగా ఆలోచిస్తాం, అయ్యో ఇట్లా ఉంటది, సింపతి. ఏ మనిషి అయినా మనం అయ్యో నా సిక్కున్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మన దగ్గర ఎవరైనా ఉంటే బాగుండు, కేర్ చేస్తే బాగుండు అని ఉంటది. సో ఈ కోర్స్ లో ఏంటంటే మీరు ఎవరితోటైనా మాట్లాడవచ్చు, ఐ మీన్ ఏమైంది ఏంటి, ప్రతి ఒక్క లక్షణాల గురించి తెలుసుకోవచ్చు, ఎవరు ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ సిక్ అయింది, ఒక పర్సన్ అన్హెల్తీ ఉన్నారు అంటే కారణం ఫ్యామిలీ హిస్టరీ అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ అనే డాక్టరేట్లా కానీ మనం టోటల్ పేషెంట్ హిస్టరీ అనేది తీసుకుంటాం, పాస్ట్ ఏం జరిగింది ఏమన్నా, అంటే ఒక మంచి సైకలాజికల్ ప్రకారంగా వీక్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఒక మనిషి డిప్రెషన్ లో ఉండొచ్చు, డిప్రెషన్ వల్ల హెల్త్ తినకపోవడం వల్ల వీక్నెస్ ఉంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అయినా డాక్టరేట్ అయినా పాస్ట్ హిస్టరీ అంటే డైట్ కానీ ఏమన్నా మనం అనేది
0: ఆహారం అలవాట్లేంటి, జీవన విధానం.

0: అవన్నీ తెలుసుకుంటారు. ఓకే, ఇది పాటల కార్యక్రమం. మరి రెండవ పాట ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం?
1: రెండవ పాట మురారి మూవీ నుంచి బంగారు కల్లా భుజము. అంటే ఆ మహేష్ బాబు అనేది క్యూట్ గా వాళ్ళ మరదల గురించి, అలిగి ఉన్న మరదల గురించి క్యూట్ క్యూట్ గా బుజ్జగించడం కానీ, తన అందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ చాలా నచ్చుతాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ హీరోయిన్ కట్టుకున్న లంగావోని కానీ, పాత ట్రెడిషన్ ని చూపిస్తుంది, నగలు కానీ. సో నాకు ఆ పాట అంటే ఇష్టం.

0: ఐశ్వర్య, నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం మనం. అయితే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు మీరు, అయితే ఈ చదువు చదవటానికి మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు?
1: ఈ చదువు చదవడానికి నాకు మా అమ్మ చాలా ఫస్ట్ స్టెప్గా నిలిచారు. ఎందుకంటే నా కోరిక ఏంటంటే నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక, అంటే పేషెంట్స్ తో డీల్ చేయాలి అనే కోరిక. ఆఫ్టర్ డాక్టర్ తర్వాత ఎవరు ఉంటారు, నర్స్. నర్సే 24/7 పేషెంట్ ని చూసుకుంటది. సో నెక్స్ట్ స్టెప్ మా అమ్మకి నా గురించి అర్థమే, సో బీఎస్సీ నర్సింగ్ ఉంది చేస్తావా అంటే తన మోరల్స్ వాల్యూస్ గురించి చెప్పింది, ఇట్లా ఉంటది ఇలా ఉంటది. సో నీకు నచ్చింది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది బీఎస్సీ నర్సింగ్ లో దొరుకుతుంది. ఇన్కమ్ పరంగా కూడా బాగుంటది, రెస్పెక్ట్ ఉంటది. ఇక్కడ ఇండియాలో ఏమో కానీ జర్మనీ జపాన్ లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కి చాలా వాల్యూ ఉంది.
0: అయితే ఇప్పుడు ఈ అమ్మ అన్నయ్య ఈ ఇద్దరిలో ఎవరు బాగా ప్రోత్సహిస్తారు ఈ చదువుకోవడంలో గానీ, దేని నుంచైనా అంటే ఏ దాని గురించి అయినా సరే మిమ్మల్ని ఎవరు బాగా ప్రోత్సహిస్తారు?
1: అన్నయ్య మోటివేషన్ ఇస్తాడు, మమ్మీ చలో స్టార్ట్ అన్నట్టు ముందుకి
0: పంపిస్తూ
1: ఉంటారు.
0: అయితే పేషెన్స్ ఎక్కువ కావాలి బీఎస్సీ నర్సింగ్ చేయాలి అని అన్నాడు. ఏదైనా మనము డాక్టర్ అయినా సరే ఎవరైనా ఏదైనా మనం ఒక ఉద్యోగంలో చేయాలని అంటే బీఎస్సీ నర్సింగ్ లో అయితే ఎక్కువ పేషెన్స్ అవసరం, ఓపిక బాగా అవసరం ఉంటది కదా. మీరు ఎలా చేస్తారు ఈ పనిని?
1: మనిషికి కావాల్సింది మూడు, రెస్పెక్ట్ గా ఉండడం, కామ్నెస్, పేషెన్సీ. ఇవి ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం.
0: వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మూడవ పాట ఏంటి, ఎందుకు ఇష్టం?
1: ఎక్కడికి పోతావు చిన్నవాడలో ఈ సాంగ్, చిరునామా తన చిరునామా అని ఒక సాంగ్ ఉంటది. అంటే ఇక్కడ ఆ హీరో అనే వ్యక్తి ఆ బుర్కో ఉన్న అమ్మాయి, ఐ మీన్ జస్ట్ ఆ కళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే ఆమెను ఎప్పుడెప్పుడు చూడాలా, చూడకపోయినా మ్యారేజ్ చేసుకోవాలని ఆ కళ్ళని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆమె అడ్రస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ మూవీకి చాలా వాల్యూ ఉంది.
0: అసలు అది సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట, అది అదే కీలకం సినిమాకి కదా, అందులో అప్పుడు వచ్చే పాట ఇది.
1: అవును.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాము. ఐశ్వర్యతో ముచ్చట పెడుతున్నాము. మంచి మంచి ముచ్చట్లని చెప్తుంది ఐశ్వర్య. మరి ఐశ్వర్య, మీకు ఓపిక బాగానే ఉంది, మీరు ఎంచుకున్న రంగం అలాంటిది కూడా, దాంట్లో మీరు ముందుకు సాగుతున్నారు. వీటన్నింటితో పాటు ప్రతి ఒక్కరికి మంచి అభిరుచులు అనేటివి ఉంటాయి. సో మీ అభిరుచులు ఏంటి?
1: నా అభిరుచులు డాన్సింగ్, పాటలు పాడడం, పాటలు వినడం, స్టోరీ చెప్పడం, కథలు. కథలు అనేది ఒక లైఫ్ చేంజింగ్ అనేది ఈ కథలు అనేది మనకు చెప్తాయి. చిన్న చిన్న స్టోరీస్, తాతల కాలపు స్టోరీస్, ఇంకా రీడింగ్ బుక్స్. చిన్న అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ వచ్చిందనుకో అది మనం చదువుతూ వెళ్ళిపోతాం. సో నాకు ఇలాంటి చిన్న చిన్న హాబీస్, మైండ్ రిలాక్సేషన్ కోసం.
0: అవును, అయితే చిన్న చిన్న కథలు అని అంటే మీ నర్సింగ్ అంటే మీ వృత్తిలో కూడా ఆ కథలు పేషెంట్స్ కి చెప్పడానికి కూడా చాలా బాగుంటాయి, ఉపయోగపడతాయి వాళ్ళని అనునయించడానికి,
1: మాట్లాడడానికి.
0: స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి కథలు చెప్పి వాళ్ళని మంచిగానే రిలాక్స్ చేయవచ్చు మీ వృత్తిలో, మీరు చేస్తున్న వృత్తిలో. ఇంకా పాటలు పాడతానని అంటున్నారు, ఎలాంటి పాటలు ఇష్టం మీకు, ఎలా పాడతారు?
1: మెలోడీ, క్లాసిక్
0: అంటే అన్ని సినిమా పాటలు. సంగీతం ఇట్లా నేర్చుకున్నారా మీరు?
1: నేర్చుకున్నాను, ఒక 4th 5th క్లాస్ లో నేర్చుకున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మానేసి వచ్చింది.
0: ఓకే, అమ్మ వృత్తిలో భాగంగా మీరు వెళ్ళిపోయారు, సంగీతం అక్కడే ఆగిపోయింది అన్నట్టు. కానీ పాటలు వినడం, పాటలు పాడడం మాత్రం మానలేరు. సరే, ఇది పాటల కార్యక్రమం కాబట్టి మరి 4వ పాట ఏంటి మీకు ఇష్టమైంది, ఎందుకు ఇష్టం?
1: ఎందుకంటే ప్రేమంట మూవీలో నీ చూపులే నా ఊపిరి, ఓసారి నా చూడే చెలి అనే సాంగ్ అంటే చాలా ఇష్టం. అంటే హీరోయిన్ హీరో హీరోయిన్ ఎప్పుడు చూస్తుంది అని ఒక ఒక మనసు నుంచి ఒక వేట్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్లో స్పష్టంగా కనబడుతుంది. హీరో రామ్ ఎక్స్ప్రెస్ చేయడం తమ్మన్న ప్రేమ ఉన్న దాచుకొని ఆ సాంగ్ లో స్పష్టంగా కనపడుతుంది.
0: అవును, వింటే కూడా చాలా మధురంగా ఉంటది పాట, వినసొంపుగా.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. రేపు పొద్దుమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో కోలాం సంస్కృతి సాంప్రదాయాలు. భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆతరం జానాబాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. దాంతోపాటు ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు, ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయాగా పనిచేస్తున్న జెట్టి సునీతతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు ఎస్ మమత.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. పిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఇయాల్టి కార్యక్రమాలు. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన కాతుల శ్రీధర బృందం పాడిన గోండి భజన పాటలు నాలుగో భాగం ఇంటారు. గట్లనే నాన్నూరు మండలం ఖైర్ధాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు మొదటి భాగం ఇంటారు. వీటితో పాటు 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలిని. రైతాంత రంగంలో పత్తి వరి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలిని. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ వింటారు రచనాపట్టణం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో తల్లిపాల వారసత్వాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చటింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గాయత్రి వీణావాదనం వింటారు. 10:30 మధురిమలో హాయన పాటల్ని, 8:00 ఉషాద్లో జోరైన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. రేపటి కార్యక్రమాలలో రేపు పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగమింటారు. నిర్బంధాలకు వెన్ను చూపిన దీశాలి కాలోజీ తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగమింటారు. మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు అంశం గడ్డి. వీరితో పాటు పొజ్జమ్మట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో కోలాం సంస్కృతి సంప్రదాయాల గురించి భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయాగా పనిచేస్తున్న జెట్టి సునీతతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు ఎస్ మమత. అలాగే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలేని. గట్లనే రైతాంత రంగంలో వ్యవసాయంలో మహిళా రైతు నిర్మల్ జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివేల రాజవతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక

హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులు సిబ్బందిని అభినందించారు. వాతావరణ శాఖ ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం 2 సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్ కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం ఆతిథ్యం ఇస్తోంది. సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని అరికట్టడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు సాంకేతిక ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC2 డీప్ సైడ్ బొక్కు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ బ్లాక్లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, 25 ఏళ్ల పాటు ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. నైని, తాడిచెర్ల 2 PKOC2 బ్లాక్లు సింగరేణికి లభించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ఇంధన భద్రత, ఆర్థిక బలం, ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ లో నిర్వహించిన రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి పెదే సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందన్నారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీఆర్ఎస్కు అలవాటేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. ఆగస్టు 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని జాజు చెప్పారు. భద్రత, ట్రాఫిక్, వేదిక, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రతిష్టకు తగిన విధంగా వేడుకలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 85,453 మంది విద్యార్థులు చేరగా గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% పెరుగుదలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి 2 సంవత్సరాలు కలిపి 164,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో జరిగిన సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ ఏర్పాటు తదితర

0: అంశాలపైనా ఆయన చర్చించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. రాష్టంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి సహా 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌందర్య మాట్లాడుతూ,
1: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, పాలు నీళ్లు వంటివి కూడా ఇవ్వరాదు. తల్లి పాల వలన బిడ్డకు వ్యవధి కూడా పెరుగుతుంది, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి.
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఈరోజు ఆవిష్కరించారు. శిశువుకు సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది తల్లిపాలు వేస్తాయని ఆయన అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజల ఆల్ఫ్రెడ్ సూచించారు. ప్రభుత్వం బాలికలకు ఉచితంగా టీకా అందిస్తుందని, జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, CHC, PHC ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. కోమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో శాసనసభ్యురాలు కోవలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత్ భారత్ కావాలంటే ముందు నషా ముక్తి యువత ఉండాలని అన్నారు. విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన అవయవదాతల కుటుంబాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను ఆయన ఈరోజు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 230 ఆలయాలకు 76 లక్షలను విప్ బిర్లాయలయ్య, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అందజేశారు. ములుగు జిల్లాలో గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 129 మంది వెట్టి చక్కెర చేసే పిల్లలను రక్షించామని ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: గిరిపదం. ఆదివాసీ గిరిజనుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను, వారి పండుగలు, ఆచారాలు, వారి జీవన విధానం, గిట్ల గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడు మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర బృందం పాడిన గోండి భజన పాటలు నాలుగో భాగం వింటారు. గట్లనే నాన్నూరు మండలం ఖైర్ధట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు మొదటి భాగం వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో

0: కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిజనులు ఆరాధించే దేవతలలో జంగుబాయ్, పెర్సాపేన్, శంభు మహాదేవ్, లింగుబాయ్, నాగోబా ఇలా ఎన్నో రకాల దేవతలు వారు ఆరాధిస్తూ ఉంటారు. అలా వారు ఆరాధించే దేవతల్ని మనసులో తలుచుకుంటూ ఆ దేవతల రూపురేఖలని, అలాగే వారు ఆరాధించే దేవతల్ని ఎలా పూజిస్తారు, వారిని ఎలా ప్రార్థిస్తారు అనేది ఈరోజు గిరిపదం కార్యక్రమంలో పాడి వినిపిస్తారు. ఇచ్చోడ మండలం దుబర్పేట గ్రామానికి చెందిన కాత్ల శ్రీధర్ బృందం వారు పాడే గోండి భజన పాటల్లో ఇది 4వ భాగం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాతిలే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 4వ భాగం

0: तरफ का लो ये ठोला वालो जस पक्का क्लिक लो नैना वाह చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఇప్పటి వరకు ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతిలే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు నాలుగో భాగం విన్నారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. నాన్నూరు మండలం కైదాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటల మొదటి భాగం ఇప్పుడు విందాం. ఇక ఆదివాసులు వాళ్ళు పాడే పాటలకి తగ్గట్టుగా కొన్ని రకాల వాయిద్యాల్ని వాయిస్తూ ఉంటారు. అందులో డోల్, డోలక్, డోల్కి అనే వాయిద్యాలు అనేటివి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో డోల్కి అనే వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పాటలనే డోల్కి పాటలుగా ఆదివాసులు పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి పాటల్ని ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: మిర్చ్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటల మొదటి భాగం వింటున్నారు.

0: గిరిపదం కార్యక్రమంలో నార్నూరు మండలం ఖైర్ధాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు మొదటి భాగం వింటారు.
1: గిరిజాలే మండే విచారి ఇతరు

ఇప్పటి వరకు నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు మొదటి భాగం విన్నారు.

ఇది ఇయాల్టి గిరి పదం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం ఆడా గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండో భాగం వింటారు. గట్లనే భీంపూర్ మండలం గుబడి గ్రామానికి చెందిన గేడం ప్రవీణ్ బృందం పాడిన భజనలు వింటారు.

విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6 తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువును పొడిగించారు. 7 ఆగస్టుకి పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 28 నవంబర్న 2 గంటల పాటు 100 మార్కులు ఎగ్జామ్ ఉంటుందని, ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతుందని అధికారులు తెలిపారు.

మరొక సమాచారం. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మేనేజర్, జూనియర్, ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీలతో ఎంపిక చేస్తారు. మేనేజర్కు వార్షిక వేతనం 21 లక్షలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 14 లక్షలు వార్షిక వేతనం అందుతుంది. అర్హత ఆయా పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, బీఆర్ లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయస్సు 7/9/2026 నాటికి. మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 8/8/2026, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7/9/2026. వెబ్సైట్ www.aai.aero.

మరొక సమాచారం. గేట్ 2027 ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. ఈ ఏడాది మొత్తం 30 పేపర్లలో గేట్ ను నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు గేట్ లో ప్రతిభ చూపి ఉన్నత విద్య ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అర్హత: బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఆర్క్, బీఎస్సీ రీసెస్, బీఎస్ ఆర్ఎల్ ఫార్మ్ డి, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్, ఎంఈ, ఎంటెక్, బీఏ, బీకామ్, బీఎస్సీ తదితర ఉత్తీర్ణులు దరఖాస్తులు అర్హులు. ఆయా కోర్సులో ప్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు 2026 ఆగస్టు 14 సెప్టెంబర్ 21 వరకు. పరీక్ష కేంద్రాల వెల్లడి జనవరి 4 తెలియజేస్తారు. గేట్ 2027 పరీక్ష తేదీలు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21. ఫలితాల వెల్లడి 2027 మార్చి 19. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://gate2027.iitm.ac.in. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండో సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37

0: నిర్మించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి రవీంద్రజిత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
2: सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूँ. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट. यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది

0: మంత్రి పీయూష్ గోయల్ రోజు ఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదోవ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండటంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ది చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

有什么。ఎన్నో ఏండ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు, వీతో ముచ్చట పెడతారు కేలేని. గట్లనే రైతాంత రంగం కార్యక్రమంలో పత్తి, వరి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలవారుపూర్కు చెందిన కోడే శ్రీనివాస్తో ముచ్చటింటారు, వీతో ముచ్చట పెడతారు కేలేని. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమంలో ముందుగా వాతావరణం. తెలంగాణలో రాబోయే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా

0: 21 డిగ్రీలుగా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. వర్ష సూచన సుమారు 50% నుండి 60% వరకు పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 11 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
2: పెళ్లిళ్ళైనా ఏ శుభకార్యమైనా ఇంటికి తోరణంగా కనిపించేది ముందుగల్ల బంతిపూలు. ఇవి రైతులకు, అంటే ముఖ్యంగా సాగు చేసే రైతులకు లాభాలని తెచ్చిపెడుతున్నాయి. ఇవిటిని ఒక పద్ధతి ప్రకారం సాగు చేస్తే, ప్రణాళిక ప్రకారం గిట్ట సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు తెచ్చే ఒక వాణిజ్య పంటగా చెప్పొచ్చు. మరి ఇట్లాంటి బంతిపూల సాగులో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు, మరి ఈ బంతిపూల సాగు వల్ల రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందుతాయి, ఈ ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్విని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు.
3: నమస్కారం అండి.
2: అయితే ముందుగా చెప్పండి, వాణిజ్య పరంగా బంతిపూల సాగు చేయడానికి ఏ రకాలని ఎంచుకుంటే మంచిగా ఉంటుంది?
3: అయితే సర్వసాధారణంగా మనం బంతి వచ్చేసి మనం 2 రకాలుగా సాగు చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో, అంటే మనము ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం, అంటే అంతకుముందు వేసిన విత్తనాన్ని తర్వాత తరంకి ఇంకో సీజన్కి వేసుకుంటుంటేమి. అలా మనం సాంప్రదాయంగా రకాలు అంటాం వాటిని, అర్క, బసంతి, పూస, నారింజ, గైండ అలాంటి రకాలు వచ్చేసి మనం ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రకాల వల్ల ఏమవుతుందంటే మనకు సరైన దిగుబడి అనేది రావడం లేదు. కాబట్టి రైతులు ఏం చేస్తున్నారంటే మనకు హైబ్రిడ్ వైపు, అంటే సంకర రకాల వైపు మనం మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు ఈ రైతులు హైబ్రిడ్స్ అంటున్నారు కాబట్టి మనకి ప్రైవేట్ కంపెనీలలో మంచి మంచి రకాలు అనేవి దొరుకుతున్నాయి. అయితే రైతులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఈ ప్రైవేట్ కంపెనీలలో F1 హైబ్రిడ్స్ అని దొరుకుతాయి. F1 హైబ్రిడ్లు అందులో కూడా మనకు సర్వసాధారణంగా 1200 నుంచి 2000 రూపాయల వరకు ఒక ప్యాకెట్ ధర అనేది ఉంటుంది. అయితే మనకు ఈ అందులో కూడా మనకి ఏమవుతుందంటే రైతులు మనము విత్తనము ఎంపిక చేసుకునేటప్పుడు ఈ 1200 నుంచి 1800 లోపు ఉన్న రకాల విత్తనాలు, చిన్న చిన్న కంపెనీ యొక్క విత్తనాలు మనం వేసుకున్నట్లు ఏమవుతుందంటే మొలక శాతం సరిగ్గా రావడం లేదన్నట్టు. దాని తర్వాత మొలక శాతం సరిగ్గా రాక కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే నాటుకున్న తర్వాత కూడా పువ్వులు వచ్చేసి ముద్దగా పూయాక రెక్కలు రెక్కలుగా పూయడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు కొద్దిగా నాణ్యమైన విత్తనం తీసుకోవాలంటే తప్పనిసరిగా మనకు 1800 నుంచి 2000 రూపాయల లోపు ఉన్న విత్తనాలను మనము సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆశించిన దిగుబడులు, దాని తర్వాత పువ్వు సైజు అనేది బాగానే రావడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు మనకు F1 హైబ్రిడ్ రకాలు అనేది తీసుకోవడానికి ఇష్టపడితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
2: అయితే ఇప్పుడు ఒక ఎకరానికి విత్తనం అవుతాది ఎంత అవసరం అవుతుందో చెప్తారు.
3: అయితే మనకు సర్వసాధారణంగా ఇంట్లో వేసుకునే రకాలకైతే మనకు 800 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు F1 హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అందరూ రైతులు వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు కాబట్టి మనకు రకాలు కాకుండా ఈ హైబ్రిడ్లే సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఎకరానికి విత్తనం వచ్చేసి 400 నుంచి 500 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. అయితే 400 నుంచి 500 గ్రాములు ఒకవేళ మనము సొంతంగా నారు పోసుకుంటే మనకు అది ఒక ఎకరానికి సరిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తున్నారంటే కొందరు రైతులు నారు పోయడం, మనకు స్థలము లేక మనకు కొన్ని నర్సరీలకు కూడా ఇవ్వడం జరుగుతాయి విత్తనము, వాళ్ళు కూడా మనకు నాణ్యమైన నారు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఒక ఎకరానికి మనం 400 నుంచి 500 గ్రాములు విత్తనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 4 ప్యాకెట్లు అనేది మనకు అవసరం వస్తుంది అన్నట్టు. ఒకవేళ మొక్కల విషయానికి వస్తే ఒక ఎకరానికి మనము 8000 నుంచి 10000 మొక్కలు నాటుకోవచ్చు. అయితే రైతుల ఆసక్తిని బట్టి కొందరు 8000 నుంచి లేదా కొందరు 10000 కూడా నాటుకుంటే కూడా మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు.
2: అయితే ఇప్పుడు బంతి నారుని పెంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు?
3: అయితే మనకు బంతి నారు మనం పెంచుకునేటప్పుడు కూరగాయ నార్మల్ ఎలా అయితే ఎత్తున ఎలా నార్మల్ చేసుకుంటామో బంతికి కూడా మనం తప్పనిసరిగా మనకు 15 సెంటీమీటర్ల ఎత్తు, మనకు 1 మీటర్ వెడల్పు ఎత్తైన నార్మల్ అనేది చేసుకోవాలి. నార్మల్లో కూడా మనకు తప్పనిసరిగా కొద్దిగా పశువుల ఎరువు, దాని తర్వాత ట్రైకోడర్మా విడై పొడి మందు, దాంతోపాటు వర్మి కంపోస్ట్ కలిపి తయారు చేసుకున్న బెడ్ పైన మనకి బంతి నారు అనేది అలకడం అనేది చేయాలన్నట్టు. అలా బంతి నారు అలికిన తర్వాత మనకు మొలక అనేది 11వ రోజు నుంచి మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన దగ్గర పత్తి పంట సోయాబీన్ పంట వేసి ఉంటాం కాబట్టి కొన్ని నేలల్లో

0: మనకు ఎండు తెగులు కానివ్వండి, లేకపోతే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేకుంటే
1: ఆ
0: మొదలుకుళ్ళు, నారుకుళ్ళు అనే ఈ తెగులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం 11వ రోజు నుంచి మనము పైపాటుగా ట్రైకోడర్మా విరిడే పొడి మందును మనం 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అలా మనకు 11 రోజుల తర్వాత లేదా 16వ రోజు కూడా మనకు మైక్రో న్యూట్రియన్స్ కూడా పిచికారీ చేసుకుంటే మనకు ఆరోగ్యమైన నారు అనేది వస్తుంది. అయితే మనం ఈ హైబ్రిడ్ రకాలు ఇప్పుడు అంటున్నాం కాబట్టి మనం 21 నుంచి 25 రోజుల 3 నుంచి 4 ఆకులున్న వయసు నారు నాటుకుంటే మనకు ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు మంచి దిగుబడులు అనేవి వస్తాయి అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ బంతి నారుని ఎప్పుడు నాటుకుంటే రైతులకు మంచి దిగుబడులు వస్తాయి?
0: అయితే మనకు బంతి వచ్చేసి మనం పెళ్లిళ్ళ సీజన్ లో కాబట్టి అంటే ఇప్పుడు డెకరేటివ్ పర్పస్ గా మనము సంవత్సరం అంతా మనము వేసుకుంటున్నాం. కానీ మనము దసరా దీపావళికి అనుకుంటే మాత్రం మనకి ఇప్పుడు సెప్టెంబర్ 21కి మనకు దసరా స్టార్టింగ్ డే, బతుకమ్మ స్టార్టింగ్ డే రావడం జరుగుతుంది మొదటి దినం. అంటే దాన్ని బట్టి మనం చూసుకుంటే జూలై 14 నుంచి జూలై 21 వరకు నాటుకుంటే మనకు సెప్టెంబర్ నుంచి మనకు పూత అనేది అంటే పువ్వులు అనేది రావడం జరుగుతుంది, దిగుబడి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. మనము ఎప్పుడైతే పంట తీసుకుంటాం అనుకుంటున్నామో దానికన్నా 60 రోజుల ముందు నాటుకోవాలన్నట్టు. అలా 60 రోజుల ముందు నాటుకుంటే మనకు దసరా దీపావళి దాని తర్వాత జనవరి వరకు కూడా మనకి పూత పువ్వులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు నారుని నాటుకునేటప్పుడు మధ్య దూరం ఎంత ఉండాలి?
0: అయితే మనకు సాధారణ రకాలైతే మనం ఇంట్లో ఉన్న రకాలకైతే మనకు మొక్కకి మొక్కకు మధ్య మనం వచ్చేసి 40 సెంటీమీటర్లు, దాని తర్వాత వరుసకి 60 సెంటీమీటర్లు అనేది మనం తీసుకుంటాం. అయితే మనకి ఇప్పుడు F1 హైబ్రిడ్ రకాలే తీసుకుంటున్నాం కాబట్టి 2 అడుగుల దూరము, దాని తర్వాత 2 అడుగుల పొడవు, రెండు కూడా 2x2 ఫీట్ల దూరంలో పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బంతిపూల సాగులో?
0: అయితే మనకు సాధారణంగా ఈ బంతులు ఏం జరుగుతుందంటే మనం నారు నాటిన తర్వాత నారు నాటిన 12వ రోజే మనం ఏమైతుందంటే ఈ హైబ్రిడ్ రకాలలో మనం పైన ఉన్న మొగ్గలు అనేటి ఆ తలనేటి తుంచేయాలన్నట్టు. అలా తుంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఆఫ్రికన్ బంతి రకాలు మనం సాగు చేసుకుంటాం సర్వసాధారణంగా, నారింజ రంగు కానివ్వండి, పసుపు రంగు కానివ్వండి. అయితే ఈ ఆఫ్రికన్ బంతి రకాలలో ఏమవుతుందంటే తప్పనిసరిగా తలలు అనేటి 11వ రోజు నుంచి 15వ రోజు మధ్య తుంచాలి. అలా దుంచడం వల్ల ఏమవుతుందంటే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకు పూత కాత అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ మనం తుంచడం లేదనుకోండి ఈ ఆఫ్రికన్ బంతి రకాల మీద చాలా ఎత్తుగా పెరిగేసి మనకు దిగుబడి అనేది తగ్గిస్తాయి. కాబట్టి అధిక దిగుబడి రావాలంటే తప్పనిసరిగా రైతులు మన తలలు దుంచుకోవడం చేసుకోవాలి. అదే రకాల విషయానికి వస్తే మాత్రం రకాలు నాటుకున్న వాళ్ళు నాటిన ప్రధాన పొలంలో అక్కడ నుంచి చూసుకుంటే 40 రోజులలో తలలు దుంచాలి. ఒకవేళ హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్న వాళ్ళైతే నాటిన నుంచి 11వ రోజు నుంచి 15 రోజుల మధ్య తలలు దుంచుకుంటే మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ బంతిని ఆశించే తెగుళ్లు పురుగులు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా?
0: అయితే సాధారణంగా మనకు బంతిలో వచ్చేసి అన్ని పంటల్లాగా వచ్చేసి మనకు నారుకుళ్ళు కానివ్వండి, మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఒకవేళ నీరు నిల్వ మురుగునీరు పోయే సౌకర్యం కరెక్ట్ లేకపోతే ఈ 3 తెగుళ్ళు అనేవి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆకుమచ్చ తెగుళ్ళు వస్తున్నాయి, అదే కాకుండా ఇంకోటి పువ్వు కుళ్ళు తెగులు కూడా వస్తుంది. అయితే మనకి ఇవి తెగుళ్ల విషయానికి వస్తే మనం వీటన్నిటి నివారించుకోవడానికి ఈ నారుకుళ్ళు, వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు కోసం అయితే మనము తప్పనిసరిగా మనము డ్రెంచింగ్ అంటే మనం కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ తోని డ్రెంచింగ్ చేసుకోవాలి. లేదు మనం ఆకుమచ్చ తెగులు, అయితే ఆకుమచ్చ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆ పువ్వు వైపు వెళ్తున్నాయన్నట్టు. అలా పువ్వు వైపు వెళ్లిపోయిన తర్వాత పువ్వు అనేది కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోవడం వల్ల కూడా రైతులకు సరైన దిగుబడి అనేది రావడం లేదు. అయితే పువ్వు కుళ్ళు కోసం ఏం చేయాలంటే మనం మార్కెట్ లో మనకు క్యాబ్రియో టాప్ మందు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మిట్రాన్ కాంబినేషన్ లో దొరుకుతుంది, లేదనుకుంటే మనకు క్లోరోథాలోనిల్ కవచ్ అనే మందు కూడా దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పిచికారి 15 రోజుల వ్యవధిలో చేసుకుంటే మనకి నారు కుళ్ళు, దాని తర్వాత పువ్వు కుళ్ళు, దాని ఆకుమచ్చ తెగులు రాకుండా నివారించుకోవచ్చు.
1: అయితే ప్రధానంగా ఆకుమచ్చ, పువ్వు కుళ్ళు అనేటివి ఈ బంతిని ఆశించే తెగుళ్లుగా చెప్తున్నారు. మరి వీటి లక్షణాలు, నివారణకి ఏ మందులు వాడాలనే దాని గురించి చెప్పింది కదా. మరి ఇప్పుడు పురుగుల గురించి మాట్లాడుకుంటే ఏ రకమైన పురుగులు ఈ బంతిని ఆశించే అవకాశం ఉన్నది, మరి అవి ఆశిస్తే అవిటి నివారణకు లేదా నియంత్రించడానికి ఏం చేయాలి?
0: అయితే బంతిలో మనం నారు నాటిన దశ నుండి చూసుకున్నట్లయితే అన్ని పంటల్లాగా ఇందులో కూడా మనకు ప్రధానంగా వచ్చే సమస్య రసం పీల్చే పురుగుల బెడద. అందులో కూడా మనం ఎక్కువ మొత్తంలో బంతి నాశించేటి ఏంటంటే పేను, తామర పురుగులు ఎక్కువ ఆశించడం చూస్తున్నాం మనం. తెల్ల దోమ అనేది ఎక్కువ ఆశించడం చూస్తున్నాం. కొన్ని చోట్ల పచ్చ దోమ వస్తుంది. ఈ 3 రకాల పువ్వులు ఆశించడం వల్ల మనకు ఆకులు అనేటి చిన్న గుబురుగా అయిపో ఆకులు అంటే మనకు మొక్క అనేది చిన్నగా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము దీనికోసం ఫస్ట్ మొదటి దశగా ముందుగానే అవి రాకముందే మనం ముందుగానే మనం నీమాయిలు వేప నూనె తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. వేప నూనె మనకు 1500 పీపీఎం గాఢతగల పీపీఎం వేప నూనె పిచికారీ చేసుకున్నాం అనుకోండి, తర్వాత దశలో మనం కెమికల్స్ అంటే మనం వాడుతున్న రసాయనాలు అనేటి తక్కువ మోతాదులు వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే కెమికల్స్ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా ఆ పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకుని మనకు అవి ఎక్కువ సంతతిని కూడా అభివృద్ధి చెందుకుంటున్నాయి. కాబట్టి మనం వేప నూనెకి ఏమైతుందంటే ఈ రసం పీల్చే పురుగులను గుడ్డు దశని సమర్థవంతంగా నివారిస్తుంది అన్నట్టు. ఒకవేళ గుడ్డు దశను మనం నివారించుకోగలిగితే దాని తర్వాత జీవిత

0: రాకుండా ఉంటది కాబట్టి తల్లి పురుగులు పిర్ల పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ నీమాయిలు కాకుండా ఒకవేళ మందుల విషయానికి వస్తే మనం కాన్ఫిడార్ గానీ పోలో గానీ పెగాసెస్ కానివ్వండి ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ డైఫెన్థురాన్ కానివ్వండి, లేకపోతే మనకు ఫిప్రోనిల్ కానివ్వండి, ఇంకా లేకపోతే మీథైల్ డైమిటాన్ ఏదైనా మందును మనకు 1 ml నుంచి 2 ml లోపు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చి పురుగులు నివారించుకోవచ్చు. లేదా అక్కడక్కడ మనం జిగురట్టలు పెట్టుకున్నా కూడా మనకు ఆ పురుగు అనేది ఆకర్షించబడుతుంది అన్నట్టు.
1: చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా ఈ బంతిపూల సాగులో రైతులు అధిక దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి, అట్లాగే ఇందులో నాశించే పురుగులు తెగుళ్ల గురించి వాటి నివారణకు ఏం చేయాలనే దాని గురించి చక్కగా వివరించారు. అయితే ఈ బంతిపూల నారు ఇంకా అలుక్కోవడానికి సమయం ముందున్నది కాబట్టి సరైన సమయంలో ఈ బంతిపూల పంటని వేసుకుని రానున్న రోజుల్లో లాభాలు పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు బంతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిన్నారు. వీతో ముచ్చటపెట్టింది కేలినేన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం. ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో పత్తి వరి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలవార్పూర్కు చెందిన కోడి శ్రీనివాస్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేర్లెనిన్.
3: సమాజంలో ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు, ఒకరు సైనికుడు అయితే రెండవది రైతు. సైనికుడు దేశ సరిహద్దులో రక్షణగా నిలిచి దేశ ప్రజల ప్రాణాలని కాపాడుతూ ఉంటే అదే దేశ ప్రజల ఆకలిని తీర్చేది రైతు. మరి అంతటి ప్రాధాన్యమున్న జవాన్ కావాలనుకున్న ఆ యువకుడు కొద్దిగాలో ఆ అవకాశం తప్పిపోవడంతో ఏమాత్రం కుంగిపోకుండా జవాన్ కాకపోయినా కిసాన్ గా మారి గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ పత్తి వరి వంటి పంటల్ని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు కోడి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు. మరి ఈ పత్తి వరి సాగుకు సంబంధించిన వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం శ్రీనివాస్.
4: నమస్కారం సార్.
3: దాదాపు 10 ఏళ్లుగా మీరు వ్యవసాయంలో ఉన్నారు కదా, ఎప్పుడు డిగ్రీ అయిపోయింది, అసలు మీరు జవాన్ కావాలనుకుని కిసాన్ గా మారిండ్రు, అసలు అది అవకాశం ఎట్లా పోయింది, దాని గురించి ఒక్కసారి చెప్పి మళ్ళీ మనం వ్యవసాయం అయిపోద్దాం.
4: రీమెడికల్ ఎన్సీ చేశాను. రీమెడికల్ లో ఒక 3 సార్లు రీమెడికల్ లో సార్, తర్వాత వ్యవసాయం ఉంది కదా అని దీన్ని కంటిన్యూ చేస్తున్నాం సార్.
3: ఇప్పుడు వ్యవసాయం ఇంతకు ముందు ఎట్లా ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
4: మా తాతల నుంచి, మా డాడీ, మా నాన్న ఇట్లా అది వాళ్ళ నుంచే నేర్చుకున్నా సార్.
3: వారసత్వంగా మీకు వ్యవసాయం వస్తాను?
4: మాదే సార్, వారసత్వంగా వీరిలో చేయము, మాదే చేసుకుంటాము.
3: ఎంత ఉన్నది మీకు భూమి?
4: ఇక్కడ ఒక 4 ఎకరాల వరకు పొలం ఉంటుంది సార్, ఒక 3 ఎకరాల వరకు పత్తి ఉంటుంది సార్.
3: అయితే ఇప్పుడు ఈ రెండే పంటలు సాగు చేస్తూ ఉంటారా, లేదా పంట మార్పిడి కూడా చేస్తుంటారా?
4: చేసాం సార్, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కేస్తాము, మళ్ళీ మన ఏంది తొగరి వేస్తాము, అంతే సార్.
3: అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ నిర్మల్ చుట్టుపక్కల ఇటు దిలావర్పూర్ గానీ ఇటు ఈ మండలాలలో ఎటు చూసినా కూడా పొలం ఎక్కువ ఉంటది, తర్వాత పసుపు ఉంటది. మీరు పత్తిని పొలాన్ని ఎంచుకుని ఈ రెండు పంటల్ని సాగు చేస్తున్నారు. అయితే పొలంకు సంబంధించిన అనుభవాల్ని ముందు తెలుసుకుందాం. ఈ వరి ఏ రకం వరి సాగు చేస్తున్నారు, ఎన్ని నెలల నుంచి ఈ వరి సాగులో ఉన్నారు?
4: వరి కంటిన్యూ సార్, అప్పటి నుంచి మా తాతల నుంచి అంతే ఉండే ల్యాండ్, అది అంతే ఉంది సార్. దాన్ని పూడు చాలా మట్టి వేయాలంటే మళ్ళీ లెవెలింగ్ వేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు బాగా విరిగిపోతుంది సార్. దాన్ని మళ్ళీ అది సౌడు నీళ్ళ ఇవి పంటలు కావు మళ్ళీ దాన్ని తాపకింత తప్పుకోమడి చేంజ్ చేసేస్తున్నాము. తర్వాత ఈ కాలం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి చూడాలి ఏం చేద్దాం.
3: అది మడుల తయారీలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా తయారు చేస్తారు? అంతకు ముందు ఏమన్నా పేడ ఇట్లాంటి ఎరువులు ఏమైనా వేస్తారా, లేదా రసాయన మందులు మీద ఆధారపడి ఉంటారా?
4: లేదు సార్, మాకు ఇప్పుడు లేవు సార్. ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ వరకు అయితే ఉండే, ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు మొత్తం ఇవే ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఇక ఏ ఎరువు లేదు సార్. ఇక ఫర్టిలైజర్.
3: ఎన్ని రోజుల ముందు మీరు నారుమడులు తయారు చేసుకుంటారు, నారాలకి సిద్ధం చేసుకుంటారు?
4: ఒక 30 రోజుల ముందు, ఒక అంటే నారుకి తర్వాత 30 రోజుల తర్వాత నాటు వేస్తాం సార్. ఇవి పత్తి సరిగా డబుల్ అయ్యింది, పత్తి వర్షాలు పడక ఎండిపోయి మళ్ళీ పెట్టి అంత ఇబ్బంది అయిపోయింది. ఈ పత్తి పరిస్థితి కొంచెం మంచిగా లేదు సార్, పత్తి వేరే ఉంటుంది.
3: అంటే ఈ సంవత్సరం కొంచెం పత్తికి సంబంధించి పెట్టుబడి ఖర్చు పెరిగింది, రెండోసారి పెట్టాల్సి వచ్చింది.
4: అవును సార్, అదొక్కటి అమౌంట్ ఎక్కువ అయిపోయింది, ఖర్చు బాగా అయిపోయింది సార్. ఈసారి ఎప్పటిలాగా లేదు, లాస్ట్ టైం లాగా వర్షాలు ఉంటే మంచిగా ఉంటుంది సార్.
3: ఇప్పుడు ఈ వ్యవసాయంలో మీరే స్వయంగా ఉండి పనులు చూసుకుంటారా, మీకు తోడుగా

0: కూలీని కూడా పెట్టుకుంటారా?
1: కూలీని పెడతాం సార్, కూలీలు వస్తారు కలుపు తీయడానికి, నాట్లు వేయడానికి వస్తారు, కూలీలు కూడా వస్తారు.
0: ఇప్పుడు ఈ నారుమడికి సంబంధించి చూసినట్లయితే కేజీవీల్ని కొట్టియడము, సిద్ధం చేయడము, ఇట్లా యంత్రాలు అంటే ట్రాక్టర్లు, కేజీవీల్స్ ఇట్లాంటి వాటి సహకారం తీసుకుంటారా, లేదా మీరు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తారా?
1: లేదు సార్, మన కేజీవీల్ని వాడతాం సార్. మనకు ఇప్పుడు ఇడ్లు ఉండే సార్, ఇప్పుడు ఇడ్లు తగ్గిపోయినాయి కదా సార్, ఇప్పుడు ఏం లేవు, మొత్తం ట్రాక్టర్లతోనే చేస్తాం సార్. మధ్యలో దౌరలు ఎడ్లు ఇట్లా వాడతాం, అంటే మా మధ్యలో కలుపు ఇస్తాం. ఇక
0: అంటే ఇప్పుడు ఎడ్లు దౌరకు ఎట్లా కిరాయి తీసుకొస్తారు?
1: అవును సార్, కిరాయి తీసుకొచ్చుకుంటాము. మాకు లేవు కిరాయి తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు.
0: ఎట్లా అరక ఎట్లా తీసుకుంటారు కిరాయి?
1: అది ఎకరాన్ని బట్టి మన 2,000 నుంచి 2,500 ఇట్లా ఇట్లా తీసుకుంటారు సార్. ఇప్పుడు మళ్ళీ మిషన్స్ కూడా వచ్చినాయి కదా సార్, ఇవి దారు కొట్టే మిషన్లు, దాంతో కూడా చాలా మంది.
0: అరకలకి ఎక్క ఖర్చు ఉన్నదా, మిషన్లకి ఎక్క ఖర్చు ఉన్నదా?
1: అరకలకు అంటే మిషన్ల కంటే సార్, అరకతో మంచిగానే పోతాయి సార్. కొంచెం మిషన్ తో ఇట్లా మధ్య మధ్యలో ఒక్కోసారి పోదు, అరకతో బాగానే ఉంటది. కానీ ఇట్లా వర్షం పడ్డప్పుడు కానీ మళ్ళీ ఈ ఎడ్లు కూడా తగ్గిపోయినాయి కదా సార్. ఇక దాని వాటి మిషన్లతోనే ఎక్కువ మంది
0: గత్యంతరం లేక మిషన్ల మీద ఆధారపడాల్సి
1: అయిపోయింది, పశువులు తగ్గిపోయినాయి.
0: అయితే ఇప్పుడు వరి నారు అలికిందా, అలికేది ఉన్నది?
1: అలికేసినాం సార్, నాట్ అయిపోయింది, నాట్ వేసేసినాము. అది ఏంటంటే సన్నపట్లు ఏమని చెప్పిండు, కానీ గవర్నమెంట్ చెప్పింది కదా సార్. కానీ ఇంతకుముందు అది వాళ్ళు అంతకుముందు అలికేసాం సార్, మేము దొడ్డలు దొరికినాము. మేము అలికిన తర్వాత గవర్నమెంట్ రిపోర్ట్ వచ్చింది, తర్వాత మేము ఏం చేయలేక అదే నారు వేసేసినాం సార్.
0: అది మీరు ముందు అలికేసారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఉన్న పొలంగా మార్చరాదు కాబట్టి దొడ్డు రకమే ఉన్నది.
1: దొడ్డు రకమే ఉంది సార్, లేకుంటే ముందు ప్రకటించిన గవర్నమెంట్ అది చేంజ్ చేసుకుంటుండే సార్.
0: అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సన్నం రకం చేసినా ఎప్పుడు దొడ్డు వేస్తారు?
1: తినడానికి వేసుకుంటాం సార్, తినడానికి ఇంకా వేరే దగ్గర మాకు ఫ్యామిలీ గారికి అంతా వేసుకుంటాం.
0: అటు సన్నం దొడ్డు రెండు, కాకపోతే సన్నం అయితేనేమో మీ ఇంటి అవసరాలు పంచుకుని దొడ్డుదేమో అమ్మతందుకు
1: అమ్మేస్తాం సార్.
0: ఎట్లా ఉంటాయి దిగుబడులు?
1: దిగుబడులు అంటే ఒక్కోసారి లాభం ఉంటుంది సార్, ఒకసారి నష్టం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మంచి నుండి వర్షాలు మంచి నుండే పంటలు మంచి నిల్ని మొక్కలకు దిగుబడి బాగా అంటే మంచి ఉండే, కానీ ఉన్న వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి సార్. మొన్న మన మొక్కలు కూడా ఆలస్యమైంది, డబ్బులు లారీలు రాక ఇబ్బంది అయింది బాగా, అప్పుడు బాగా ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ పత్తి విత్తనాలకు డబ్బులు ఇది బాగా ఖర్చు వచ్చింది సార్. ఇప్పుడు కొన్ని వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు పనులు కొంచెం నడుస్తున్నాయి సార్.
0: వరికి సంబంధించి దాదాపు 10 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నారు కదా, దాంట్లో అనుభవాలు చెప్పుకుంటే ఎట్లా, ఏమన్నా తక్కువ ఎక్కలు ఎట్లా అనిపించినాయా?
1: ఏమేమి లేదు సార్, వరేస్తాము. డిఏపీకి ఇట్లా వరినారు పోస్తాం సార్, అంటే వరినారు పోసేసి తర్వాత వన్ మంత్ తర్వాత ఒక ఎకరానికి ఒక డిఏపీ ఒక బ్యాగ్ వేసేసి నాటేసేస్తాం సార్. మళ్ళా తర్వాత కలుపు మందులు కొట్టుకుంటాము. తర్వాత ఏమో సార్, మళ్ళా యూరియా 20 డేస్కు యూరియా ఇట్లా కలుపుకొని చల్లుకుంటాము. తర్వాత ఏమో సార్, మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే పురుగు మందులు కొట్టుకుంటాము. అంతే సార్, వరికి ఎక్కువ ఏముంటది పని అంటే.
0: మరి వరికి నీళ్ల తడులు అవసరం ఉంటాయి కదా, మరి నీళ్ల సౌలత ఎట్లా, అంటే వర్షాధారమేనా లేకపోతే మీకు కాలువలు కానీ మోటార్ బోరు అట్లా ఏమైనా ఉన్నాయి?
1: మాకు బోర్లు ఉన్నాయి సార్, మాకు బోర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు సరిపోవు, ఇప్పుడు మోటార్లు తక్కువ వస్తున్నాయి సార్, ఇప్పుడు సరిపోతలేవు. మళ్ళా చూడ మా కాలువలు ఏం లేవు, చెరువు పైన ఉన్నాం మేము, చెరువు కింద వాళ్ళకు కాలువలు ఇట్లా అవి కూడా సరిగ్గా లేవు వాళ్ళకి కూడా.
0: ఈ కొంచెం వానలు తక్కువ ఉండి భూగర్భ జలాలు కూడా తక్కువ ఉండటంతో ఈ అవస్థ ఉన్నది. కొంచెం పెద్ద వానలు పడితే నీళ్లు పెరిగితే సమస్య ఉండదేమో.
1: అవును సార్, అదే సార్, వర్షాలు పడితే భూగర్భ జలాలు పెరిగిపోతే వాటర్ కూడా ఫుల్ వస్తాయి, అన్ని బాగుంటాయి సార్. అది కొంచెం ఈ సంవత్సరం ఇతను వెళ్ళిన ప్రభావం ఉందని చెప్పింది. దానివల్ల మేము ఆడు పంట పెట్టేసిన తర్వాత మాకు ఈ వరి ప్రాబ్లం అనేది తెలిసింది సార్, ఇది ఒక్క ప్రాబ్లం సార్.
0: అయితే ఈ పత్తి పంటకు సంబంధించిన అనుభవాలు చెప్పండి, ఇప్పుడు పత్తి పంట ఎట్లా ఉన్నది?
1: పత్తి పంట ఇప్పుడు ఈ పాటికి పూత దశకు వచ్చేసి సార్, ఈ పూత కాత దశకు వచ్చేసేది. ఇప్పుడు పెరుగుదల మీద ఉంది, చిన్న ఉంది కర్ర, ఇంకా ఈ టైం కొద్దిగా 1 మంత్ లేట్ అయిపోయినట్లేదు సార్.
0: అంటే ఈయోడు పత్తి కొంచెం కాలం ఆలస్యమైనట్టు ముందుకు జరిగినట్టే?
1: అవును సార్, దాదాపు 20 రోజులు అంటే నేను మళ్ళీ పెట్టినాం కదా సార్, అది పోయిన తర్వాత మళ్ళీ పెట్టినాం కాబట్టి ఒక 20 నుంచి 30 రోజుల వరకు లేట్ అయిపోయినట్లే.
0: అంటే మామూలుగా దసరా దీపావళి అంటే అక్టోబర్ నవంబర్ దాకా వచ్చేది, ఇప్పుడు జనవరి డిసెంబర్ వరకు పోతుంది.
1: పోతే సార్, ఇది లేట్ పోతుంది, దాని తర్వాత వేసే మొక్క పంట కూడా లేట్ అయిపోతుంది.
0: అయితే ఇప్పుడు ఎట్లా ఈ పత్తి తీసినాక మొక్క వేస్తారు అదే భూమిలో?
1: అవును సార్, అవును సార్, ఇప్పుడు అంతే సార్, ఇది పత్తి అయిపోగానే పత్తిని రోటోవేటర్ కొట్టేసి ట్రాక్టర్ తోనే మళ్ళీ మక్కేసేస్తాం సార్.
0: జనవరి ఫిబ్రవరిలో మక్కేస్తాం
1: సార్, అది కూడా లేట్ అయిపోయినట్లేదు సార్ ఈ సంవత్సరం, అది కూడా మళ్ళీ.

0: పొలంలో ఏం చేస్తారు వరి తీసినాక?
1: పొలంలో ఏం చేసా సార్? పొలంలో ఏం చేసినా అది సౌండ్ నిల్వ కదా సార్, ఏం ఏం మండయ్యాలా అందులో ఏమన్నా మట్టి గానీ ఏమన్నా దానికి పెట్టుబడి పెట్టాలా? మనం పెడితేనే దాంట్లో ఏమన్నా అందులో కూడా పత్తి పెట్టచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు, కానీ దాంట్లో మట్టి ఇట్లా ఏమన్నా వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. పెద్ద పెద్ద మళ్ళీ ఇట్లా లెవెల్ కావాలంటే ఖర్చు బాగా అయిపోతుంది.
0: అయితే ఇప్పుడు ఈ పత్తి తీసినాక మక్క ఇస్తారు కదా, మక్క ఎట్లా ఉంటాయి దిగుబడులు, అందులో ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటది, మరి పత్తికి మక్కకు ఎట్లా తేడా ఏమన్నా గమనించారు?
1: ఈ పత్తిలో ఖర్చు ఎక్కువ ఉంటుంది సార్, మొక్కలా కొంచెం ఖర్చు ఏముంటుంది సార్, కొంచెం విత్తనాల ఖర్చు, కొంచెం ఒకసారి డిఏపి యూరియా కొన్ని పురుగు మందులు కొట్టుకుంటాము. మొక్కకు కొంచెం ఖర్చు తక్కువ ఉంటది. మన ఖర్చు ఎక్కువ అంటే పత్తికే సార్, పత్తికే, పత్తి కలుపు నుంచి పత్తి ఏరడము అన్ని మందులు ఇవి ఖర్చులు బాగుంటాయి. పత్తికే, పత్తికి బాగా ఖర్చు.
0: అది ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎప్పుడన్నా మీకు మళ్ళా అట్లా మనసు వెనుకకి గుడు, అరే నేను ఆర్మీలో కన్నా పోకపోతే అట్లా రాకపోయా అట్లా ఏమన్నా అనిపిస్తుంది ఎప్పుడన్నా?
1: ఏం లేదు సార్, ఏం లేదు కాదు, అంతే సార్, వదిలేసినాం కాదు,
0: ప్రయత్నం చేసిండ్రు, దగ్గర వరకు పోయినరు, అందలేదు, అయినా బాధపడలేదు, వదిలేసిండ్రు,
1: మర్చిపోయినారు. మర్చిపోయినా సార్, అది ట్రై చేసినాం, కష్టపడ్డాము, రాలేదు, మనకైతే ఉంది వ్యవసాయం అయితే ఉంది కదా, చేసుకుందామని.
0: ఇక ముందు కూడా ఈ వ్యవసాయంలోనే ముందుకు సాగి ఇందులోనే అద్భుతాలు సాధించాలనేది మీ లక్ష్యం?
1: అంతే అంతే సార్. ఉన్నారు ఇద్దరు, ఇద్దరు పాపు బాబు ఉన్నారు, వాళ్ళని ఏర్పిస్తున్నాం, వాళ్ళ మంచిగా ప్రయోజనం లేదామని వాళ్ళ కోసం కష్టపడడం.
0: చాలా సంతోషం శ్రీనివాస్ గారు, మీరు సైనికుడు కావాలనుకున్న కోరిక నెరవేరకపోయినా ఏమాత్రం బాధపడకుండా మీకున్న భూమిని నమ్ముకుని ఇందులో వ్యవసాయదారుడిగా స్థిరపడి అటు పొలం ఇటు పత్తి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు, సాధిస్తున్నారు. అడపదడప కొంత దిగుబడులు అటు ఇటు అయినా కూడా ఏమాత్రం కుంగిపోకుండా ఒక ఉత్తేజంతో, ఉత్సాహంతో, ఆశతో ముందుకు సాగుతూ మంచి వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. మునుముందు కూడా మీ ఈ వ్యవసాయం ఇలాగే సాఫీగా సాగాలి, మంచి దిగుబడులు రావాలి, మీరు అనుకున్న దిగుబడులను సాధించాలని ఆకాంక్షిస్తూ మీ సాగు అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థాంక్ యూ సార్, ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో పత్తి వరి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్కు చెందిన కోడే శ్రీనివాస్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చటపెట్టింది కేలెనేన్. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

0: ఇప్పటి వరకు ఇల్లు యవసం కార్యక్రమంలో ఒక యవసం పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. రైతాంత రంగంలో యవసంలో మహిళా రైతు, నిర్మల్ జిల్లా జిన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివేల రాజవ్వతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు, స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి, ముఖ్యంగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్ కి విచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
4: గ్రామీణ ప్రజలకి, అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో, నాట్ రీచబుల్ ఏరియాస్ లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్ గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
3: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేదు, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే, ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
4: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి.

0: సెంటర్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో కొన్ని సబ్ సెంటర్స్లలో మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఆ ఆమ్ సెంటర్ లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు గాని నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలకు గాని అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
1: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే CHOని మీరు అపాయింట్ చేస్తున్నారు?
0: అవునండి.
1: దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియజేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారా?
0: అవునండి. ఈ సబ్ సెంటర్ ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నిటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
0: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: దీని ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
0: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాల్లో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాల్లో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాల్లో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
0: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, RCS సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ANC చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు PNC సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
1: అంటే ఇంతకుముందు మనకి ANMs ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
0: దీంట్లో మనం సపరేట్ గా CHOని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్ళతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ MBBS డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే MBBS డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ అయిన ఏరియాల్లో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
0: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో, ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత నుంచి మనం రక్షించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం, ఈ టాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ లాంటి చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్ కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
1: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం గానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం గానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
0: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్ ఇది. 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు గాని, పిల్లల చెకప్లు గాని, డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం గాని, ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు, ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆమ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
0: ఆమ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ANMలకి, సూపర్వైజర్లకి, వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు

0: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
1: ఓకే,
0: నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కాన్ఫర్మ్ కావాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీబి కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖప్రసవం గురించి వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆమ్ సెంటర్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు కూడాను, మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్ గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆమ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువ అవుతుందంటారా?
0: ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, రెండు మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా, 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆమ్ సెంటర్స్ లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆమ్ సెంటర్ లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆమ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో, అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్లి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి. మేము
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి, దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
0: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీవీ. దీన్ని టీవీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీవీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్లు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీవీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ల నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతా ఉంది. ఆ టెస్టుల రిపోర్ట్ ని, రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికే మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గానే తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అని కూడా హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగీ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్ ని, అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. ఎర్లీ స్టేజ్ లో ఆమ్ సెంటర్ లెవెల్ లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టు వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరైనటువంటి సర్వే కూడా నిర్వహించారు.
0: అవునండి, చేయడం జరిగింది.
1: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టు వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
0: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు, కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
1: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన కూడా అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మన దగ్గర, మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనీమియా ఒకటి ఉంది, థలసిమియా అనేది కూడా ఉంది. వాటి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు, సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి. ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉంది. ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతా ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం. ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా గానీ టెస్ట్ చేస్తాం. పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయోవృద్ధుల స్క్రీనింగ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాలు పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు, షుగర్ టెస్ట్ చేయడం, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడం, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
1: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడాను హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు

0: ఓకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు అవన్నీ కూడా?
1: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ కు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతా ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా, పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
0: కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే,
1: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా, గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా గానీ, మరి మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి గానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి గానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
0: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగ్ అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
1: మేము సమీక్ష సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని ఈ సమీక్ష వాళ్ల గణాంకాలు చూడడమే కాదు, వాళ్లను కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలు అవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడం, గణాంకాలు చూడడం, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
0: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಜೋರೈನ ಪಾಟಲ ಹೋರು మీలోని జోష్కి మరింత జోష్నిచ్చే పాటలను వినుండి ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2950081. గిప్పటి సంధి 8:45 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటలహోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో హలో ఫోన్ లైన్ కట్ అయినట్టు ఉందండి, మళ్ళీ ప్రయత్నించండి. మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 087-3223-00081, మరొక నంబర్ 2950-581. శ్రోతలు ఫోన్ చేసినప్పుడు సిగ్నల్లో ఉండి ఫోన్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరు?
2: రాకేష్ మేడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: లో మరొకరితో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నవీన్ మేడం.
0: నవీన్ ఎక్కడి నుంచి?
1: మరి కొట్టికల్ మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: మాకు డైరీ ఫామ్ ఉంది మేడం.
0: డైరీ ఫామ్ ఉంది, ఆవులా లేకుంటే?
1: బర్రెలు మేడం, బర్రెలతో ప్లస్ నాటుకోళ్ళు పెంచుతున్నాం. అందులో
0: రెండు వ్యాపారాలు చేస్తున్నారు.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మీరు కొన్న పాట

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో
0: హలో చెప్పండి, మాట్లాడండి. ఎవరు మీ పేరు చెప్పండి.
1: పల్లవి.
0: పల్లవి ఎక్కడి నుంచి?
1: నిపాని నుంచి.
0: నిపాని ఏం చేస్తుంటారమ్మా? చేండకి వెళ్తారు, వ్యవసాయం పనులు చేస్తుంటారు. ఇప్పుడు నడుస్తున్నాయా? వర్షాలు పడ్డాయి కదా, ఫుల్ పనులు ఉన్నాయి అనుకుంటా. ఏం కలుస్తున్నారా, మందు పోస్తున్నారా? కలుసుడేనా? ఎక్కువ ఏం పంటలు వేస్తారమ్మా?

0: నిపాని వైపు.
1: పత్తి పత్తి
0: పత్తి ఏ పాట వింటారు? నాటు నాటు పాటనా? సరే అమ్మ, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: What is Nasir? Well, I'm gonna...

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల ఓరు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223 0081, మరొక నంబర్ 2958.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు. కథ వింటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఇక జంగం పంతుల కథ అట్లా, నాగంపేట పంతుల కథ ఇట్లా. మాకు పంతులు లేడు కదా. ఇక యాసంగి నాట్లు అయిపోయినాయి. దున్నుకాలప్పుడు బురదకు కాళ్ళు వెచ్చుతాయి కదా, పెచ్చిన కాళ్ళు జర తడారినాయి. పనేం లేదు. పని ఉన్నప్పుడే మా కొండయమామకు పని యాదికి రాదు. ఇక పని లేనప్పుడు ఏం చేస్తాడు? నాటకమే కదా. మళ్ళా మెల్లగా పుల్ల పెట్టిండు. మా నాటకాన్ని మా మేళాన్ని ఏకం చేసిండు. ఒక్కసారి పిలిపిచ్చిండో లేదో అందరూ మా ఇంట్లో జమ అయ్యారు. అందరి మనసులల్లా అదే ఉంది, ఆడాలే ఆడాలే అని. మాఘమాస దాటింది, శివరాత్రి వస్తుంది. నాటకాలు నేర్వడానికైనా ఆడడానికైనా అదే మంచి కాలం. చలి ఉండదు, వానలుండయి, పని ఉండదు. అందుకని అందరు జమైనరు. ముగ్గురు కొత్తోళ్ళు కూడా వచ్చారు. కొత్తోళ్ళు ఎవరొచ్చినా ముందుగా మా కొండయ్య మామనే కలవాలి. మామ రాన్రి అంటే రావాలి, వద్దంటుకోవాలి. ఎన్ని పైసలు కట్టమంటే అన్ని పైసలు కట్టాలి. ఎవ్వరు నోరు తెరవద్దు. అట్లా ఒక్క మాట మీద నడిపిస్తుండు మా కొండయ్య మామ. ఇక మాకున్న అసలు సమస్య ఏందో తెలుసు కదా, ఆట నేర్పే పంతులు కావాలి. ఆ పంతులు సమస్య ఇగో ఇప్పుడు తీరింది. ఎట్లా తీరిందో తెలిసిన ఈ శాల గంగారాములు మా ఊరికి ఇల్టెమొచ్చిండు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందనే వచ్చిండు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి. వాళ్ళ ఊరిలో గంగారాములకు తండ్రి ఉన్నాడు. అన్నదమ్ములు ఏరుపడ్డాక తండ్రికి మనిషికి ఏడాది తిండి పెట్టే ఒప్పందం కుదిరిందట. నా దగ్గర ఒక ఏడాది ఉండమని గంగారాములు తండ్రిని దోలుకచ్చుకున్నాడట. ఆగో, పంతులు ఎత్తుకులాటలో కొండయ్య మామ గంగారాముల తండ్రి గురించి ఇంతకు ముందే విన్నాడు. అందుకని రాంగనే పట్టుకున్నాడు. ఆయన పేరు పున్నయ్య పంతులు. మనిషి పొట్టిగా నల్లగా కట్టెపుల్ల లెక్కుంటాడు. కంఠం మాత్రం కంగుమంటది. వయసు మీద మంచి నాటకాలు వేసిండట. ఊరూరు తిరిగిండట. ఇంటి దగ్గర భార్య ఉండగానే ఇంకో మనిషిని గుడుకున్నాడట. ఆడి వేషం కట్టి డ్యాన్స్ అందుకున్నాడంటే భూమి మీద కాలు నిల్వకపోవునట. కొడుకున్న మనిషి కొడుకేనట ఈ గంగారాములు. అది ఎంతవరకు నిజమో గాని నాటకాలు ఆడేటప్పుడు ఊరికొక భార్య ఉండేనట. వేషమెత్తే ఓర్వకపోదురట. ఇంటికి పిలుచుకొని భోజనాలు పెడదురట, సీరియల్ ఇత్తురట, ఇంకేమేమో చేస్తురట. ఏమేమో కథలున్నాయి. ఇక అదెందుకు గాని ఇప్పుడు ఈ పంతుల కథ చెప్తా. ఇక మా మామ ఉన్నాడు కదా, మామ అడుగుడు. అతడు సరే అనుడు, వెంటనే కొత్త పుస్తకాలు తెప్పించుడు. ఇవి ఒకటేనకొకటి జరిగిపోయినాయి. మేమేందంటే మాయా సుభద్ర నాటకం వేయాలని నిర్ణయం కూడా జరిగిపోయింది. అది స్వదేశీ నాటకం. కడియాలపల్లి పంతులు రాసిండు. ఇంకా అచ్చగాలే. చేతిరాత పుస్తకం

పుస్తకమే, అది కూడా ఆ పుణ్యపంతులే తెచ్చిండు. పుస్తకం మొత్తం గొలుసు రాత మీద ఉంటుంది. ఆ రాత పంతులకు తప్ప ఎవ్వలకు రాదు. పంతుల రాత కూడా గొలుసు రాతనే. ఆ రాత మాకు రాదు. అందుకని రెండు రాతలచ్చిన కోమటి రాజయ్య ఉన్నాడు కదా మావులరే, ఈ కోమటి రాజయ్యకిచ్చి పాత్రలు రాయమన్నాం. అట్లా ఒక గ్రంథం కూడా రాయమన్నాం. వారం రోజులల్లా ఈ పాత్రలు గ్రంథం రాసుడు మొత్తం అయిపోయింది. పుణ్యపంతులు వచ్చినాక మా మాల్యపు రూపురేఖలే మారిపోయినాయి. ఎందుకంటే ఒక చెలికత్తేషం పెట్టిండు, ఒక బుడ్డెన్కాన్ పాత్ర పెట్టిండు. బుడ్డెన్కాన్ పాత్రకు కొన్ని జోకులు కూడా నేర్పిండు. సభ్యులందరి పేర్లు రాసుకున్నాడు. కొన్ని కండిషన్లు కూడా పెట్టిండి. ఏంటంటే 9 లోపలనే అందరు రావాలి, అందరు పల్లెం అందుకోవాలి, ఒక్కరోజు కూడా గైరాజారు కావద్దు, వచ్చినాక నిద్ర పోవద్దు, ముచ్చట్లు పెట్టద్దు, క్రమశిక్షణతో ఉండాలి, ముందుగాలనే మనిషికి 5 రూపాయలు తేవాలి, రాత్రి 2 గంటల దాకా రిహార్సల్ నడవాలి, రిహార్సల్ నడవంగా బీడీలు తాగద్దు, బయటకు పోవద్దు, ఆడోళ్ళను చూడొద్దు, అటిటు మసలద్దు, పాటలు సరిగ్గా యాజ్ చేయాలి. ఇది పుణ్యపంతులు పెట్టిన కండిషన్లు. ఇట్లా 125,000 కండిషన్లు పెట్టి ఎవరత్తారు? ఈ మా మాల్యంలో కొందరు జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు దొడికానే రాత్రి 10 అవుతుంది. కొందరు కైకిలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇల్లు చేరుతారో వాళ్ళకే తెలియదు. కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడేం పని పడుతుందో వాళ్ళకే తెలియదు. నా లెక్కన చదువుకునే పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు అయ్యే వాళ్ళు ఎప్పుడు తిడుతారో వాళ్ళకే తెలియదు. ఇన్ని కండిషన్లు పెట్టినాక ఎవ్వరు రారనుకున్నా. ఎందుకంటే అప్పుడొకరు ఇప్పుడొకరు అందరు వచ్చేసరికి ఇంతకుముందు 10 దాటుతుండే. ఎవల పాత్ర అయిపోగానే వాళ్ళు జారుకుందరు. ఒక్కొక్కరు 2-3 రోజులు రిహార్సల్కే రాకపోదురు. మధ్య మధ్య ముచ్చట్లు పెడుదురు, బీడీలు తాగుదురు. వీళ్ళు పాటలు పాడంగా వీళ్ళని ఇష్టపడే ఆడవాళ్ళు వచ్చి కూసుందరు, కిసకిస నవ్వుకుందరు, రాళ్లతోనో బిచ్చులతోనో చింతగింజలతోనో కొట్టుకుందరు, అట్లా ఆడుకుందరు, అరగంచల మీద గొంగడి పరుచుకొని పండుకుందరు. రిహార్సల్కు ఖచ్చితమైన టైమే లేకుండే. ఎప్పుడు యాష్టకత్తి అప్పుడు బంధు పెడుదురు. పల్లెం కూడా సరిగ్గా అందుకోకపోతురు. నేను అనుకున్న తప్పే అయింది. మరునాడు 9 లోపే అందరు వచ్చిండ్రు. సగం మంది పైసలు కూడా తెచ్చిండ్రు. మాట లేదు, ముచ్చట్లేదు, మనుషులు మెసులుతలేరు. మా పెద్దసారు ఉన్నాడు కదా, మా పెద్దసారు ముందట మేము ఎట్లా కుక్కిన పేను లెక్కుంటామో అగో పుణ్యయ పంతుల ముంగట మా మేళ్ళం మొత్తం కుక్కిన పేను లెక్కున్నారు. ఒవ్వరు బీడి కూడా ముడతలేరు. మేళ్ళానికి ఒక మేనేంజర్ ఉండాలని మమ్మల్నే ఎన్నుకోమన్నాడు పంతులు. అందరూ ఎవరిని ఎన్నుకుంటారు ఇక, మా కొండయ్యమామ పేరే చెప్పాను. పైసలు కొండయ్యమామకిచ్చి తెల్లారి ఒక పెట్రమాక్స్ లైట్ తెప్పించిండు పంతులు. లెక్కలన్నీ రాసిపెట్టమన్నాడు. ఇది అందరికీ కొత్తగా వింతగా గమ్మత్తుకుంది. అబ్బా పంతులు ఎంత స్టిక్టురా, బల్లె సారు చేసినట్టే చేస్తోండు అని అనుకున్నాం. అంతకుముందు ఏదో భక్తి పాటతోని మా రిహార్సల్ మొదలు పెడుతుంటిమి. ఈసారి మాత్రం పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద ఈ పాట నేర్పిండు. మాకు మొదటిసారి పాట, మంగళారతి పాట కూడా నేర్పిండు. పంతులు ఈసారి కొత్తగా నారిగాని పాత్రను పెట్టిండు. అది మా కుంటి బాలయ్యకి ఇచ్చిండు. వాడు కుంటుకుంటా స్టేజ్ మీదకి 3 సుట్లు తిరిగితేనే జనం వీడిగా వాడు నవ్వుతారు. ఇక వాని మాట మాట్లాడితేనైతే ఇక నవ్వుడే నవ్వుడు. నారిగాడు ప్రతి పాత్రను ఏ ఊరు ఏం పేరు అని అడిగి పరిచయం చేయాలి. అనంత సత్య వీర వెంకట దేవ రామ సుబ్బ రాజలక్ష్మి పాత్రను కూడా పెట్టిండు. ఆ పేరును చెప్పడమే ఒక పెద్ద జోకు. ఎప్పుడైనా ఏషకాళ్లకు మేకప్ లేట్ అయినప్పుడు జనాలను ఎట్లా నవ్వించాలనో నారిగానికి అనంతలక్ష్మికి నేర్పిండు పంతులు. వాళ్ళిద్దరు కలిసిండంటే ఇక నవ్వనోళ్ళు లేరనుకో. 4-5 పిట్టకథలు కూడా నేర్పిండు పంతులు. ప్రతిసారి పంతులు చూస్తుంటే నాకు మా మొండే సారే యాదికత్తాడు. నాకు హిందీ చెప్తాడు మా మొండే సార్. ఎంత స్టిక్ట్ అనుకున్నావు, ఎప్పుడు కొట్టలే, కానీ సారును చూస్తే ఎందుకో భయం అవుతుంది. ఆ సారు కూడా ఇట్లే కృషి చేసుకొని కూర్చుంటాడు. పుస్తకం కూడా వట్టాడు, పాటలన్నీ నోటికే చదువుతాడు. పంతులు కూడా అంతే, పుస్తకం వట్టకుంటేనే పాటలు మొత్తం నోటికే చదువుతాడు. మా పంతులు మమ్మల్ని ఇట్లా కట్టడి చేస్తుంటే బయట కొందరు యాష్టపడ్డారట. పోరగాండ్లకు కొత్తగా లగ్గాలాయ్, అటు నాటకం ఆడాలని బుద్ధే, ఇటు పెన్లాంతో ఉండాలని బుద్ధే, వరుసగా రమ్మంటే ఎట్లొస్తారు పంతులు, చూస్తున్నట్టు పోవాలి, అయ్యో ఓనాడు ఇడిచిపెట్టని కొత్త లగ్గమైన వాళ్ళు కదా అని అన్నారట. కానీ మా పంతులు

0: పద్ధతులు ఏం మార్చలేదు. అందరు వరుసగా అచ్చుడు అచ్చుడే, ఆటాడు ఆటాడుడే, బుద్ధున్నోళ్ళు రాన్రి, బుద్ధి లేనోళ్ళు ఓన్రి, కొత్త లగ్నం అయితే ఎవరు రమ్మంటోన్రు, ఇంటికాడనే ఉండని అన్నాడట. అప్పటికింకా ఇప్పుడు చక్కగా నడుస్తుంది రిహార్సల్. ఇంకో విషయం ఏంటంటే, మా మాల్యంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోరు. వాళ్ళ తండ్రులు గిట్ల పంచాదులు పెట్టుకున్నారట, చాలా ఎండ్లయింది మాట్లాడుకోక. ఆ విషయం మా పంతులు పసిగట్టిండు. పంతులు నాటకం ఆడినప్పుడు కూడా ఇట్లనే ఇద్దరు మాట్లాడుకోనోళ్ళు కంసుడు కృష్ణుని వేషాలు వేసిండ్రట. స్టేజ్ మీద యుద్ధం చేసేటప్పుడు నిజంగానే కత్తితో ఓడ్చుకున్నారట. అది కట్టె కత్తి కాబట్టి బతికిపోయిండ్రట. ఈ విషయం చెప్పి అందరు మాట్లాడుకోవాలన్నాడు పంతులు. తెల్లారే వాళ్ళకు మాటలు కలిసినాయి. తర్వాత తండ్రులు కూడా కలిసిపోయినరు. ఇక అది వేరు విషయం అనుకో. అగు అట్లా మా పంతులు మమ్మల్ని కలిసిమెలిసి ఉండేటట్టు కూడా చేసిండు. ఇన్ని కండిషన్ల మధ్య రోజు వట్టి కట్టడిగా నేర్పిస్తే మేము 3 వారాలు నిండకముందే నాటకం పూర్తిగా నేర్చినాం. ఈ 3 వారాలల్లో అవసరమైన కిరీటాలు, ఆయుధాలు, బాణాలు, బాణంపుల్లలు మా పంతులే చేసిండు. బూరు కట్టెతో 2 గదలు కూడా చేసుకొచ్చిండు. వసూలైన పైసలున్నాయి కాబట్టి కొంత సామాను, పూసల దండ, విగ్గులు కొన్నాడు. ఇక మనిషికొక్క ఇనుప సందూక కొనుక్కోమన్నాడు పంతులు. ఎవల బట్టలు సామాన్లు వాళ్ళ సందూకాలనే పెట్టుకోవాలి, తాళం వేసుకోవాలి, ఎంట పట్టుకోవాలి, నాటకం వేసేనాడు ఎవల సందుక వాళ్ళే తెచ్చుకోవాలి. ఇదేదో మంచుకున్నదని అందరూ మనిషికో సందుక కొనుక్కున్నారు. మేకప్ కొరకు జింక్ పౌడరు, కొబ్బరి నూనె, లిప్స్టిక్ వాడాలని మా పంతులే చెప్పిండు. అంతకుముందు మేము వట్టి మేకప్ పౌడరే, ఏదో ముఖానికి పూసుకునే పౌడర్ పూసుకుందాము, లేకపోతే నీలి రంగును పూసుకుందాము. మేకప్ విషయంలో కూడా మంచి జాగ్రత్త తీసుకున్నాడు పంతులు. అడ్డమైన రంగులు వాడితే కళ్ళు ఖరాబ్ అవుతాయి, ముఖం ఖరాబ్ అవుతుందని చెప్పిండు. కామారెడ్డిలా ఒక దుకాణాన్ని కూడా పరిచయం చేసిండు. నాటకప్ సామాన్లన్నీ అక్కడనే తెచ్చుకోమని ఖాతా కూడా పెట్టిండు. పంతులే సిరిసిలకు పోయి గోరేమియా దగ్గర మైకును కిరాయికి తెచ్చిండు. పల్లీల హార్మోన్ పెట్టెను కూడా పట్టుకొచ్చిండు. మైకుల ఊరంతా చాటుపు పేయించిండు. స్టేజీ నేల మీద కాకుండా పెద్ద పీటల మీద వేయించిండు. రూపాయి టికెట్ పెట్టించిండు. ఇట్లా చేయడం ఇదే మొదటిసారి. ఇవన్నీ చేస్తుంటే మాకే కాదు ఊరోళ్ళకు కూడా చాలా విచిత్రం అనిపించింది. ఇంతకుముందు మా ఊళ్ళో ఎవరు కూడా ఇట్లా పీటలేసి మైకు పెట్టి ఆట ఆడలే. ఒక్క సురభి నాటకపోళ్ళు మాత్రం నిజామాబాద్లో ఇట్లా చేసిండ్రట. అది మేము చూడలే. మా కొండేమామనే చూసినా అని అందరికీ చెప్పిండు. ఇంత అంత అని పేరున్న గోత్రాలోళ్ళు కూడా నాటకాన్ని ఇట్లా ఆడలేదు. కరెంటు బుగ్గలు పెట్టి రంగు కాగితాలు బుగ్గలకు గడుదురు గంతే. మాకు అన్నీ కొత్తగా గమ్మతిగా ఉన్నాయి. చెప్పింది చేయడమే తర్వాయి. ఇదేంటిదని అదేంటిదని నోరు తెరిచి మేము పంతులను అడుగుతలేం. ఏది చెప్పినా అది చెప్తున్నాం. చెప్పినా మాకేం తెలియదు కదా. ఊరు వాళ్ళకు కూడా ఇదో ఇచ్చింత్రమైంది. ఎక్కడ చూసినా మా గురించే చర్చ. సగం ఊరు మా స్టేజ్ చుట్టే ఉన్నారు. పంతులను భలే మెచ్చుకుంటున్నారు. ఇన్ని మెరుగులు చేసినాక జనం చూడకుంటూకుంటారా? ఊరుకూరు కదిలిండ్రు. గడీలు అసలు పట్టనే లేదు. ఆట పూర్తయ్యేదాకా కూసున్నోళ్ళు కూసున్నట్టు, నిలబడ్డోళ్ళు నిలబడ్డట్టు మొత్తం చూసిండ్రు. వారం రోజులాగి మళ్ళీ అదే ఆట ఆడినాం. మొదటి కంటే ఇంకెక్కువనే జనాలు వచ్చిండ్రు. ఖర్చులు పోను, మాకు 200 రూపాయలు మిగిలినాయి. అబ్బా నాటకం అంటే ఇట్లా ఆడాలరా, ఇదిరా పున్నయ్య పంతులు అని ఊరంతా మెచ్చుకున్నారు. ఇక మాకంటే మా పంతులకే ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు పున్నయ్య పంతులంటే తెలియనోళ్ళు లేరు. అరే మనిషిని చూస్తే అంత రుభావేం లేడు గాని ఏం చేసిండయ్యా, ఇందరు వచ్చిండ్రు పోయింది కానీ ఇట్లా ఎవ్వలకు కుదరలేదు అన్నారు. గాలి వచ్చినప్పుడే ఎగబోయాలి కదా. 4 రోజులాగి టికెట్లు పెట్టి మళ్ళా మాయా సుభద్రనే ఆడినాం. మా ముఖం మీద కొట్టినట్టు ఒక్క పురుగురు రాలేదు. ఎందుకంటే ఆ ఆట మేము మా పున్నయ్య పంతులు నేర్పింది కాదు కదా.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ విన్నారు. రచనాపట్టణం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 59వ భాగం ఇంటరు రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి.

0: నాకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491390052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం. ఈరోజు తల్లిపాల వారసత్వాలు ప్రాముఖ్యత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు పి అశోక్.
1: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార విషయాల గురించి మనకు తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార నిపుణురాలు డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే విందాం. నమస్కారం డాక్టర్ ప్రియా సుగంధి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పండి, మరి అసలు ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏంది? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? దీని యొక్క ఉద్దేశం ఏమిటి అసలు?
2: ఈ మధ్యలో చాలా తక్కువ మంది తల్లులు పాలిస్తున్నారు. ఆ తల్లిపాలని ప్రోత్సహించడం కోసం, తల్లిపాలు ఇవ్వాలి, ఇవ్వడం మంచిది అని చెప్పడం కోసం, వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసము, ఇంకా ఎంతో మంది తల్లుల్ని ఏ ప్రాబ్లమ్స్ రావు, తల్లి పాలిస్తే బిడ్డకి మంచిది, అదేవిధంగా తల్లి కూడా మంచిది అని చెప్పడం కోసము ఎక్కువ అవగాహన ఇవ్వాల్సి వస్తుంది. అవగాహన అనేది ఒక రేట్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి సంవత్సరంలో 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు, అంటే మొట్టమొదటి వారము ఆగస్టులో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాన్ని ముఖ్యంగా తల్లిపాల విలువలని ప్రచురించడానికి, అదేవిధంగా అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
1: తల్లిపాలు తాగితే బిడ్డ ఎలాగో బలంగా పెరుగుతాడు, కానీ పాలను పిల్లలకు ఇవ్వడం వల్ల తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
2: తల్లిపాలు గురించి వచ్చేసరికి మొట్టమొదటిది ఏంటంటే తల్లికి బిడ్డకి అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. మామూలుగా ఏమనుకుంటారంటే తల్లి నుండి పాలు వెళ్ళిపోతాయి గనక తల్లి బలహీనమైపోతుంది, ఇంకా వేరే జబ్బులు రావచ్చేమో అని చెప్పేసే ఉద్దేశాలు కొంతమందికి ఉన్నాయి, అపోహలు ఉండొచ్చు. కానీ పాలు తల్లి బిడ్డకిచ్చినప్పుడు తనలో ఉన్న మొట్టమొదటి ఏంటంటే విషయం, ఒత్తిడి తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి తొలగిపోతుంది, అదేవిధంగా తల్లికిను బిడ్డకి మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అంటే గర్భధారణ సమయంలో వారి బరువు పెరగాలి. మామూలుగా అయితే ఆ బరువు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే బిడ్డని కన్న తర్వాత బరువు అదేవిధంగా ఉంటా ఉంటారు చాలా మంది తల్లులు. ఆ బరువుని తగ్గించడానికి క్యాలరీస్ ఈ పాల ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. దాని ద్వారా ఆమె కొన్ని వ్యాయామాలతో పాటు ఈ విధంగా తల్లిపాలు ఇస్తే గనక తప్పకుండా తను మంచి బరువుని మెయింటైన్ చేయొచ్చు. అదొకటి. ఇంకా కొంతమంది తల్లులు పాలు ఇవ్వకుండా ఉంటా ఉంటారు, అంటే జాబ్స్ కారణంగానో, లేకపోతే ఉద్యోగాలు చేయడం వలనో, లేకపోతే బిడ్డకి దూరంగా ఉండడం వలనో, ఏదో కారణాల వలన పాలు ఇవ్వకపోవడం వలన ఏమవుతుందంటే పాలు గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా పాలు గడ్డగట్టినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని తొలగించడానికి ముఖ్యంగా లోపల ఫామ్ అయ్యే ఆ పాలను బయటికి పంపించడమే ఉత్తమం. లేకపోతే 1-2 రోజుల్లోనే పాలు ఇవ్వకపోతే బాలింతలు చాలా క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళకి, ఆ నొప్పులు రావడము, లేకపోతే గడ్డలు ఫీల్ అవ్వడము, అవన్నీ తెలుస్తుంటాయి. ఇవి కనుక కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు లోపల పొరల్లో ఆ గడ్డలు అలా ఉండిపోయి అవి వేరే గడ్డలుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫైనల్ గా అది నిర్లక్ష్యం చేస్తే గనక ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా దారితీస్తుంది. సో వాటిని మనం తగ్గించవచ్చు. ఇంకా బిడ్డకు కూడా ఎక్కువగా పోషకాలుంటాయి, తల్లికి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది.
1: తల్లిపాలల్లో చూసుకున్నట్లయితే ఎలాంటి పోషకాలు ఉంటాయి? ఈ తల్లిపాలని పిల్లలు తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి పోషకాలు అందుతాయి?
2: ప్రతి ఒక్క ఆహారాన్ని తయారు చేయడానికి మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉన్నారు, కానీ తల్లిపాలను మాత్రం తయారు చేయలేకపోయారు. ఎందుకు అని అంటే అందులో ఉన్న పోషక విలువలు ఏమిటా అని శాస్త్రవేత్తలు చాలా మంది ప్రయోగాలు చేసినప్పటికీ సేమ్ న్యూట్రియన్స్, సేమ్ పోషకాలు ఉన్న పాలని

0: ఉత్పత్తి చేయలేకపోయారు. అందుకనే తల్లిపాలు ఉత్తమమైనవి అని చెప్తా ఉంటారు. ఇంకా అది కూడా ఎంత నిజం అంటే, ఫస్ట్ 2 రోజులు వచ్చే మురుపాలు అని అంటారు, ఆ మురుపాలుని కొలెస్ట్రమ్ అంటారు. ఆ కొలెస్ట్రమ్ కొంచెం పసుపు రంగులో చిక్కగా ఉంటుంది. ఆ పాలు చాలా మంచివి. అంటే మనం మామూలుగా ఆవులకి గేదెలకి వచ్చే జున్ను పాలు అంటాం కదా, ఆ జున్ను పాలు మనం తీసుకున్నప్పుడు ఎంతో చిక్కగా ఉంటాయి. అదేవిధంగా తల్లిపాలు కూడా చాలా ఉత్తమమైనవి. ఎందుకు అంత చిక్కగా ఉన్నాయి అంటే, అధికమైన పోషకాలు అంటే ఇమ్యూనిటీకి సంబంధించి గాని, యాంటీబాడీస్ రిలీజ్ చేయడానికి గాని, ఏమైనా వ్యాధులు వాటిని ఎదుర్కొని ఫైట్ చేయడానికి గాని కావాల్సిన అన్ని పదార్థాలు అందులో ఉంటాయి. ఇంకా ప్రోబయోటిక్స్ అని చెప్పేసి మంచి బ్యాక్టీరియా, అంటే చెడ్డ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు లేదా వైరస్లు ఎంటర్ అయినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియాని వేసి తయారు చేసే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు అన్నమాట. అందులో క్యాలరీస్ అనేవి మామూలుగా అయితే న్యాచురల్ ఫుడ్స్ లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, కానీ ఈ తల్లిపాలలో క్యాలరీస్ అంటే శక్తికి కావలసినవి 65 కిలో క్యాలరీస్ ఉన్నప్పటికీ మిగిలినవి మాంసకృతులు గాని, ఇంకా పాలంటేనే ఓకే నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు ఉండడం వల్లనే బిడ్డ ఈజీగా తాగగలుగుతుంది. దాంతోపాటు అత్యధికమైన పోషకాలు ఉన్న ఈ తల్లి పాలల్లో విటమిన్ సి నుండి ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాతో పాటు అదేవిధంగా వివిధ ఖనిజాలు, వివిధ విటమిన్లు, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఫ్యాట్ అయితే 4 నుండి 5 గ్రాముల వరకు ఉంటుంది 100 ml తీసుకుంటే గనక. అయితే వీటి వలన బిడ్డకి వచ్చే పోషకాలు ఎంత బాగుంటాయంటే, 6 నెలలు తను గనుక బిడ్డ గనుక పాలు మంచిగా తీసుకున్నప్పుడు కనీసం 8 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ 2 నెలలు. తర్వాత ఆ పాలు 6 నెలల వరకు తీసుకున్నప్పుడు ఆ బిడ్డలోనే ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం 6 నెలల బిడ్డలు ఎలా ఉంటారు, ఎంతో బొద్దుగా ఉంటా ఉంటారు కొంతమంది పిల్లలు, కొంతమంది ఏమో సన్నగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం ఫీడింగ్ తక్కువ ఉన్నది, వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేయడం వలన లేకపోతే బయటకు వెళ్లడం వలన దూరంగా ఉండడం వలన ఓన్లీ 2 టైమ్స్ లేదా 3 సార్లు అట్లానే 2-3 సార్లు కన్నా ఎక్కువ ఫీడింగ్ చేయలేకపోవడం వలన ఆ యొక్క బిడ్డలు కొద్దిగా సన్నగా ఉండడము, లో వెయిట్ ఉండడము, లేకపోతే కొంచెం జ్వరాలు జలుబులు తొందరగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత ఎక్కువ సార్లు బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎక్కువగా పోషకాలు మనం ఇవ్వచ్చు.
1: అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొంతమంది తల్లులకు అసలు బిడ్డలు పుట్టగానే పాలు రావు, కొంతమంది తల్లులకు ఈ పాలు అనేటివి తక్కువ వస్తాయి. మరి అలాంటి తల్లుల కోసం మరి పాలు ఎక్కువ రావడానికి లేక పాలు పెరగడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా, వాటి వివరాలు చెప్పుండ్రి.
0: తల్లిపాలు కొంతమంది బాలింతలకి ఉంటాయంటారు, కొంతమందికి కొద్దిగా వస్తున్నాయంటారు. అంటే వివిధ రకాలు వాళ్ళు తినే ఫుడ్ ఆహారాన్ని బట్టే తల్లి పాలు కూడా ఉంటుంది. ఎంత మంచిగా ఆహారం తింటే అంత మంచిగా ఈ పాలు కూడా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా పాలు ఉత్పత్తి అవడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అవసరము. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా కావాలి అని అంటే గనక మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది. అంటే పప్పులు, ఇంకా అలాగే ఇంకా నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు, అందులో కూడా ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ అని నట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా ఎక్కువగా తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని ప్లేసెస్ లో ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లేసెస్ లో చూస్తే గనక, ఈ ట్రైబ్స్ దగ్గర అంటే గిరిజన ప్రాంతాల్లో చూస్తే గనక సామలు అనే దాన్ని ఎప్పటి నుండో ఇచ్చేవారు. అది ఎందుకు అని అంటే బాలింతలకి పాలు పట్టడమే కాకుండా వారి పొట్ట కూడా మంచిగా నార్మల్ అయిపోయి, శాగింగ్ అంటే వేలాడటం అనేది తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే విధంగా ఆ సామల్లో ఉన్న పోషకాలు వలన తల్లిపాలు పెరుగుతాయి. అదే కాకుండా కొంతమంది వెల్లుల్లి తినమంటారు. వెల్లుల్లి అంటే బాలింతకి వెల్లుల్లి, ఇంకా వెల్లుల్లి కారం అంటారు. అంటే ఎగ్జాక్ట్ గా వెల్లుల్లి కాకుండా కొంచెం నూనెలో లేదా నెయ్యిలో వేయించి వెల్లుల్లి దాన్ని కారం కొంచెం కలిపి అది తిన్నప్పుడు నెయ్యి వేస్తున్నారు కనుక ఆటోమేటిక్గా వేడి తగ్గుతుంది, దాని వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ 2 బాగా చేస్తున్నారు. ఇంకొకటి ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మామూలుగా బయట దొరుకుతూ ఉంటాయి కాయం అని చెప్పేసి, కాయంలో అన్ని బాగా వేడి చేసేవి ఉంటాయి. అలాగే మినుములు అని, సొంటి అని, ఇంకా మిరియాలని, పిప్పళ్ళు బెల్లంతో కలిపి వేసి నెయ్యిలో వేయించి వాళ్ళు ఇస్తారన్నమాట. కాయం అంటే ఎవరైనా చెప్తారు, దాని వలన కూడా వాళ్ళకి పొట్ట తగ్గి దాని వలన కూడా పాలు ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మినిమం 7 నుండి 8 వెల్లుల్లు పాలల్లోనే ఉడకబెట్టి మామూలు పాలల్లో ఆ పాలు కనుక తల్లి తాగితే తప్పకుండా తొందరగా పాలు పడతాయి. అంటే 1 గంటలోనే పట్టే విధంగా ఉంటాయన్నమాట. పిల్లలు ఏడుస్తున్నా

0: లేకపోతే లేవు అని అనుకునే సమయంలో అది పెట్టుకోవచ్చు. అవే కాకుండా ప్రకృతి పరంగా దొరికే దిల్ లీవ్స్ అంటారు, దిల్ లీవ్స్ అంటే శతపుష్టి ఆకులు, దాన్ని సోయకూర అంటారు. ఆ ఆకులను గనక తింటే, అంటే అలాగా పచ్చివి కాకుండా ఏదైనా పచ్చడిలాగా చేయడము, లేకపోతే కషాయం లాగాను, లేకపోతే ఏమైనా కర్రీస్ లో చేసి తల్లి తింటే గనక తప్పకుండా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రోలాక్టిన్ హార్మోన్ కూడా ఎక్కువగా విడుదలైనప్పుడు పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ అవసరం ఉంటుంది. ఆక్సిటోసిన్ అంటే పాలు పట్టనీ కానీ ఆ పాలు బయటికి రావాలి, బిడ్డ తాగుతున్నప్పుడు బయటికి రావాలి అంటే ఆక్సిటోసిన్ కావాలి. ఇప్పుడు మామూలుగా గేదెలకి ఆవులకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, అందుకనే మనకు పాలు ఉత్పత్తి బాగా పెరుగుతూ ఉన్నది. ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఆ పాలు తీస్తూ ఉంటారు. సో ఇక్కడ మదర్స్ కి అలా ఇంజెక్షన్ మనం ఇవ్వలేము, ఎందుకంటే అది బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కనుక. ఇక్కడ ఆక్సిటోసిన్ ఆటోమేటిక్ గా బాలింతలకి వస్తాయి, అలాగే ఆవుల్లోనూ గేదెల్లో కూడా వస్తాయి. అది ఉత్పత్తి పెంచడం కోసం లేదా బయటికి రావడం కోసం ఆక్సిటోసిన్ అనేది అవసరమవుతుంది. ఈ ఆక్సిటోసిన్ కూడా ఉండడం వలన బిడ్డ ఈజీగా పాలు తాగడానికి అవకాశం ఉంటుంది.
1: కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే తమ తల్లులు చనిపోతూ ఉంటారు, మరి అలాంటి పిల్లలకు తల్లి పాలు అందడం కష్టమవుతుంది. మరి అలాంటి పిల్లలకు ప్రత్యామ్నాయంగా మనం ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వచ్చు, లేకుంటే ఇంకేమైనా పాలు తాపచ్చా?
0: ఇంకేమైనా పాలు అంటే అసలు తల్లిపాలకి ఇంకా ఆల్టర్నేటివ్ వేరేది లేనే లేదని చెప్పాలి. ఇంకా వేరే పాలు తాగాలి అనే ధ్యాస అనేది రానే రాకూడదు. అవును, తల్లులు చనిపోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి తల్లిపాలు ఒకవేళ దొరకదు అనే సమయంలో లేదా వ్యాధులు ఉన్న తల్లులకి పుట్టిన పిల్లలకి పాలు ఏ విధంగా ఇవ్వాలంటే, ఈ రోజుల్లో ఏమవుతుందంటే బాగా మంచిగా తాగి ఏ జబ్బులు లేని తల్లులు ఉన్నారు కొంతమంది, ఆ తల్లులు వాళ్ళ పిల్లలకి సంతృప్తిగా ఇచ్చిన తర్వాత మిగిలిన పాలని కలెక్ట్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మదర్స్ మిల్క్ బ్యాంక్ కూడా ఉంటున్నాయి. ఈ మధ్యన చూస్తున్నాము కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా కొంచెం ఇప్పుడిప్పుడే మనకి అవగాహన పెరుగుతూ ఉండడం వల్ల ఒక మెషిన్ లాగా ఉంటుంది, ఆ మెషిన్ పెట్టిన వెంటనే పాలు ఉత్పత్తి అయ్యి డైరెక్ట్ గా స్టెరిలైజ్ అయిన బాటిల్స్ లోకి నింపుకోవచ్చు. ఆ బాటిల్స్ ని తల్లి లేని పిల్లలకి ఇస్తే గనక వాళ్ళు బ్యాంకులో పెట్టడం వలన అలాంటి తల్లి లేని పిల్లలకి తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లులకు కూడా ప్రోత్సాహకరంగా అవార్డ్స్ ఇవ్వడము, సర్టిఫికేట్స్ ఇవ్వడము అట్లా చేస్తున్నారన్నమాట. గవర్నమెంట్ తరఫు నుండి అవి జరుగుతున్నాయి, కొంతమంది ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. సో తల్లులు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వడంతో పాటు ఒకవేళ ఉద్యోగం సమయంలో ఇంట్లో లేకపోయేటప్పుడు ముందే మార్నింగే తీసేసి ఆ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి కొద్ది తర్వాత ఒక గంట గంటకి అది కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పాలు తాగిపిస్తే గనక బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అంటే వేరేగా మెషిన్స్ తో ఎందుకు అనే విధంగా ఆలోచించకుండా ఈ రోజులు మారుతున్నాయి గనక దాన్ని బట్టి ఉద్యోగాలు మానుకోలేరు గనక దాన్ని బట్టి కూడా మనం ఆలోచించి అవి బాటిల్స్ లో తీస్తే తప్పేమీ లేదు. అది కూడా డైరెక్ట్ గా బాటిల్ తీసిన వెంటనే క్లోజ్ చేసేయడం వల్ల దానికి వేరే బయట నుండి సూక్ష్మజీవులు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అటువంటి పాలు అబ్సల్యూట్లీ తల్లి పాలు చాలా ఉత్తమమైనవి. అవే ఆ పిల్లలకి ఎవరైతే తల్లులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తే గనక చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది, అరే నా బిడ్డలాగానే వేరే బిడ్డలకు కూడా మేము ఇస్తున్నాము అనే సంతృప్తి కలుగుతుంది అన్నమాట.
1: సాధారణంగా తల్లులకు ఏ వ్యాధులుంటే వాళ్ళు పాలు ఇవ్వకూడదు అంటారు?
0: ఏ వ్యాధులున్నా సరే మామూలుగా పిల్లలకి పాలు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ పాల ద్వారా మొత్తం పోషకాలతో పాటు వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మధుమేహ వ్యాధి గాని కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, అంటే అది అంటువ్యాధులు కాకుండా ఉండి ఉంటాయి. అటువంటివి ఉంటే గనక ఇవ్వచ్చు, తల్లి పాలు బిడ్డలకి ఇవ్వచ్చు. మధుమేహ వ్యాధి గాని బీపీ గాని ఇంకా వేరే ఏమైనా ఆస్మా అలాంటివి అని కానీ అంటువ్యాధులు ఉండే ఉంటాయి, టీబీ అని చెప్పేసి, ఇంకా హెచ్ఐవి అలాంటివి ఏంటంటే ఆ ద్రవాల వలన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గనక అవి రాకుండా ఉండేందుకు అటువంటి తల్లుల్ని అవాయిడ్ చేయమని చెప్తారు. ఆ సమయంలో ఈ తల్లిపాలు మంచిగా ఉపయోగపడతాయి.
1: చివరి ఎప్పుడు మేడం, కొంతమంది తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తమ అందం పోతుందని లేకుంటే పరిమాణం తగ్గిపోతుంది అనే కొంచెం అపోహలు ఉన్నారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: ముఖ్యంగా బాలింతలు అంటే ఈ గర్భం దాల్చిన తర్వాత బిడ్డలను కనిన తర్వాత

0: కొంతమందికి బ్యూటీ కాన్షియస్ అనేది ఉంటుంది, అంటే పిల్లలకి పాలు ఇవ్వడం వలన చాలా అంటే శరీరం వికారంగా మారుతుందేమో, లేకపోతే చూడటానికి అందంగా అనిపించదేమో అనే ఆలోచనలో ఉంటా ఉంటారు. కానీ అదే సమయంలో ఏం చేయాలంటే తల్లికి బిడ్డ అనేది ప్రాముఖ్యం. ఒకసారి బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డకి ఏ విధంగా ఆరోగ్యం పెంచాలి అనేది తల్లి మీద ఆధారపడి ఉంటుంది. ఈ తల్లులకి ఏంటంటే వ్యాయామం చేస్తూ తల్లిపాలు ఇస్తే గనక తప్పకుండా వారి శరీర ఆకృతి ఏమాత్రము తగ్గిపోదు. అదేవిధంగా మనం ఎంతో మంది చూస్తున్నాము ఈ రోజుల్లో గ్లామర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, మూవీస్ లో పనిచేసే వాళ్ళు కూడా తల్లిపాలను ఇవ్వడం ఎంతో ఆదర్శకరంగా చేస్తూ ఉన్నారు. సో అదే సమయంలో వాళ్ళు వ్యాయామం చేసి మునిపటి విధంగానే వెయిట్ తగ్గి బరువు తగ్గి సన్నగా మళ్ళీ అదే విధంగా ఉంటున్నారు. అదేంటంటే మామూలుగా పని చేసుకునే వాళ్ళకి ఉండట్లేదు, అదేవిధంగా కొత్తగా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే అందులోని కొత్తగా బయటికి వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం భయం ఉంటుంది అన్నమాట. అలాగా ఏమైనా అవుతుందేమో, బాగోదేమో, ఆలోచన దృక్పథంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో మార్చుకుని తల్లిపాలు చాలా విలువైనవి బిడ్డకి. ఆ తల్లిపాలు తప్ప ఇంకా ఏది ఆరోగ్యం ప్రసాదించలేదు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒక 6 నెలలు ఇచ్చామో 6 నెలలు 60 సంవత్సరాల వరకు పనికొస్తూ ఉంటుంది. 6 నెలలు అనేది మినిమం, కానీ తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఇస్తే కనుక తప్పకుండా ఆ బిడ్డ ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ఆకృతి పోవడము అనేది అంత అపోహ. ఇంకా ఆ ఇచ్చే పొజిషన్ అనేది మార్చుకోవాలి. అంటే బిడ్డని కొంచెం లైట్ గా పైకి లేపి తల దగ్గర అలా ఇచ్చినప్పుడు తప్పకుండా అది మెయింటైన్ అవుతున్నది, ప్రాబ్లం ఏముండదు. ఆకృతి పోవడం గానీ ఇంకా వేరే వ్యాధులు రావడం గానీ అలాంటివి ఉండకుండా తల్లికి బిడ్డకి అనుబంధం పెరుగుతుంది, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఇద్దరు.
1: చాలా మంచిదండి డాక్టర్ ప్రియా సుగంధి గారు. మరి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇటు తల్లులకు ఇటు పిల్లలకు ఎంతో లాభమని చాలా చక్కగా తెలియజేసినారు. మరి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇన్ని ముచ్చట్లను మా శ్రోతలకు వినిపించినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. రేపు రాత్రి 9:45 శామ్య గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు మొదటి భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈరోజు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణావాదనం విందా. వీరు ప్రసిద్ధ సంగీత విద్వాంసుల్లో వీణా చక్రవర్తి, అలాగే రుద్నపట్నం గ్రామానికి చెందిన సంగీత కుటుంబంలో జన్మించారు. వీరు ప్రముఖ మైసూర్ ఆస్థాన విద్వాంసులు ఆర్ఎస్ కేశవమూర్తి గారు వీరి తండ్రి గారు. బాల మేధావిగా వీణ వాయించడంలో శిక్షణ పొంది స్వయంగా అనేక సంస్కృత కన్నడ కీర్తనలు మరియు తిల్లానాలు రచించారు ఆర్కే సూర్యనారాయణ గారు. జూన్ 14 జన్మించిన వీరు డిసెంబర్ 24 మరణించడం జరిగింది. ఇప్పుడైతే వీరు గాయత్రి వీణావాదనం విందా.

0: ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గాయత్రి వీణావాదన విన్నారు. రేపు రాత్రి పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ మొదటి భాగం వింటారు.
1: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి పదిగొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ, మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటలు వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ముందుగా ఎస్పి శైలజమ్మ పాడిన ఓ మధురమైన పాటను వినేద్దాం. ఆకలి నీకు జోహార్ చిత్రం నుండి.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. ఇప్పుడు వినేద్దాం మరొక మధురమైన పాటని. 1989 విడుదలైన స్వాతి చినుకుల చిత్రం నుండి ఎన్బి చక్రవర్తి దర్శకత్వం వహించగా టి ప్రతాప్ గారు, కాంతారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. వాణిశ్రీ గారు, రమ్యకృష్ణ, శరత్ కుమార్, సురేష్, జయసుధ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఒక పాట విందాం. ఇళయరాజా గారు సంగీతం అందించారు. పాడినది పి సుశీలమ్మ.

మీరు వింటున్నారు మధురిమా హాయన పాటలు వినిపించే కార్యక్రమం. భావమరదల మధ్య సరసంతో కూడిన మాటలే కాదు, పాటల సుఖ ఎంతో మధురంగాను చిల్పిగాను ఉంటాయి. అలాంటి పాటను ఇప్పుడు వినిద్దాం. ఆస్తి పరులు చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన ఈ పాటలో, ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణకుమారి గారు జోడిగా నటించారు. సంగీతం కేవి మహాదేవన్ అందించగా ఈ పాటనైతే వినిద్దాం. రచన ఆత్రేయ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటను వినిపించే కార్యక్రమం. వెన్నెల చాటున నిండు పున్నమి మాటున ఎన్నో ఊహలు గుసగుసలు ఊగిసలాడుతూ ఉంటే, మల్లెపూల వాసన మదిని దోస్తూ ఉంటే, మనసు పాడే ఓ పాటని ఇప్పుడు విందా. ఆలు మగలు చిత్రం నుండి జానకమ్మ మాధవపెద్ది పాడిన పాట

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమా ఆయన పాటని వినిపించే కార్యక్రమం. ఇప్పటి వరకు ఎన్నో మధురమైన పాటలు విన్నారు కదా, మరి ఇప్పుడైతే మరో సరదా పాటను వినేద్దాం. చంద్రశేఖర్ ఆర్ అంజలి గారు పాడిన పాట, విజయ ఎం చక్రవర్తి చిత్రం నుండి.

0: ఎక్కడలైతే ఉంటాయి గారెలుంటమే నా మీద ఎంత ప్రేమమ్మీ.
1: ఇయాల్టి మధురిమ మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటను వినిపించే కార్యక్రమం. ఇలాంటి మరెన్నో హాయన పాటను వింటారు రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 எஃப்எம் மனசு நின்றா. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగాల 7:15 అంబటార్ల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. నిర్బంధాలకు వెన్నుచూపని దీశాలి కాలోజీ తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం వింటారు. మాట సొగసులో సామాన్ల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలక అంశం గడ్డి. పొద్దుగా 8:45 ఆదిలాబాద్లో జరిగిన ముదిరాజుల భీమన్న పండుగపై రేడియో నివేదిక వింటారు. గట్లనే పొద్దుమట్టు 5:30 శక్తిశ్రీల కార్యక్రమంలో కోలం సంస్కృతి సాంప్రదాయాల గురించి భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. దాంతోపాటు ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు ఆదిలాబాద్ రిమ్స్లో ఆయాగా పనిచేస్తున్న జట్టి సునితతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు ఎస్ మమత. రేపు రాత్రి 7:15 కిసాన్వాణి కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడలు నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనియన్. రైతంత రంగంలో యోసంలో మహిళా రైతు నిర్మల్ జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివేల రాజవతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 59వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చౌతారు సుమనస్పతిరెడ్డి. వీరితో పాటు 9:45 శామ్య గజల్లో సోమేశ్ కుమార్ పాడిన గాలిబ్ గజల్ మొదటి భాగం వింటారు. పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ మొదటి భాగం వింటారు. వీరితో పాటు 10:30 మధ్యమలో హాయన పాటల్ని 8 ఉషార్లో జోరైన పాటల్ని పొద్దుమట్టు 5 మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. అలాగే పొద్దుగల్ల 9 సింగిడి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02. ఇంతటితో ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్ల 6:00 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.